వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంత్రు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంత్రు మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ.

0: భక్తి రంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళ శాస్త్రం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో కార్యసాధన గురించి శ్రీ జంధ్యాల జయశంకర్ బాపూజీ గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఆదికవి వాల్మీకి మహర్షి తన శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో కార్యసాధకుడికి అవసరమైన లక్షణాన్ని చక్కగా సెలవిచ్చాడు. కిష్కింధాకాండలో వానర వీరుడైన వాలి పుత్రుడు అంగదుడి నోటి వెంట పలికిన శ్లోకం గమనిద్దాం. అవశ్యం క్రియమాణస్య దృశ్యతే కర్మణ ఫలం అలం నిర్వేదమాగమ్య నహినో మిలనం క్షమం. అంటే పట్టువదలక చేస్తే ఏ పని అయినా తప్పనిసరిగా నెరవేరుతుందని, అనుకున్న పని జరగలేదే అని విసుక్కుంటూ కళ్ళు మూసుకొని కూర్చోవటం మంచిది కాదని భావం. సుగ్రీవుడు వానరవీరులందరినీ సమీకరించి నాలుగు భాగాలు చేసి సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మనమని, ఆ పని నెల రోజుల్లో నెరవేర్చుకొని రావాలని, అలా గడువులోపల రాలేకపోతే మరణదండన విధిస్తానని కఠినంగా ఆజ్ఞాపించాడు. అలా వెళ్ళిన వానరుల్లో కొంతమంది దక్షిణ దిక్కు వైపు సీతాదేవిని వెతకటానికి బయలుదేరారు. అడవులు, నగరాలు, కొండలు, కోనలు, గుట్టలు, మెట్టలు ఎన్ని వెతికినా వారికి సీతాదేవి కనిపించలేదు. సుగ్రీవుడు విధించిన గడువు ముగియబోతున్నందువల్ల దిగులు పడుతూ తలలు దించుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న వానరులతో వారి నాయకుడైన అంగదుడు అంటున్న మాటలివి. ఎప్పుడైనా సరే, ఏ పనినైనా సరే ఓర్పుగా నేర్పుగా చేయాలి, మధ్యలో వదిలివేయకూడదు. పని కాలేదే అని విసుగుపడటం, దిగులు పడటం పనికిరాదు. విసుగు వల్ల ఓర్పు పోతుంది, దిగులు వల్ల నేర్పు పోతుంది. అధములు ఏ పని ఆరంభించరని, మధ్యములు ప్రారంభించి పరిత్యజిస్తారని, ఉత్తములు మొదలుపెట్టిన పనిని నెరవేరే వరకు వదిలిపెట్టరని భర్తృహరి కవీంద్రుడు కూడా చెప్పాడు. అలాగే సుందరకాండలోని మరో శ్లోకం పరిశీలిద్దాం. యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి. అంటే ఓ కపీశ్వర, ధైర్యం, యోచనం, వివేకం, సామర్థ్యం అనే ఈ నాలుగు లక్షణాలు నీలో ఉన్నట్లు ఎవనిలో ఉంటాయో అతని పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని శ్లోకభావం. లంకానగరం చేరుకోవటానికి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని

0: దాటే ప్రయత్నంలో అంబరవీధిలో అనాయాసంగా సాగిపోతున్నాడు ఆంజనేయుడు. నోరు తెరుచుకొని అడ్డం వచ్చిన సింహిక అనే రాక్షసి నోట్లోకి సూక్ష్మరూపంలో ప్రవేశించి చీల్చి చెండాడిన మహావీరుడైన మారుతాత్మజుణ్ణి సిద్ధులు దేవతలు ప్రశంసిస్తూ పలికిన పలుకులివి. ఏ మనిషికైనా విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఉండవలసిన కిటుకులు ఈ శ్లోకంలో పొందుపరచబడ్డాయి. మనం ఒక పని చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి చల్లబడి అధైర్యంతో ప్రయత్నం చాలించకూడదు, ధైర్యంతో ముందడుగు వేయాలి. అయితే కేవలం ధైర్యమే చాలదు, దానికంటే ముందు ఆ ఆటంకాన్ని ఎలా అధిగమించాలి అనే ఆలోచన, అంతకంటే ముందు ఏది మంచి ఏది చెడు అన్న వివేకం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఆటంకాన్ని అంతం చేసే సామర్థ్యం కావాలి. ఇలా ధైర్యం, ఆలోచనం, వివేకం, సామర్థ్యం అనే ఈ నాలుగు లక్షణాలని సిద్ధుల చేత దేవతల చేత మనకు చెప్పిస్తాడు మహాకవి వాల్మీకి. ఈ లక్షణ లక్షితుడైన వ్యక్తికి అసాధ్యమైన కార్యం ఏముంటుంది?
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

కొర్ర పంట సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోని కొర్ర సాగు విస్తీర్ణం దాదాపు 70% అత్యల్ప వర్షపాత మండలాల్లోనూ, మిగిలిన 30% మిగిలిన మండలాల్లో విస్తరించి ఉంది. విత్తే సమయం ఈ యొక్క కొర్ర పంట ఖరీఫ్లో అయితే జూన్ జూలైలో, వేసవిలో అయితే జనవరి మాసంలో విత్తుకోవచ్చు. కొర్ర పంట సాగు చేయడానికి నేలల విషయానికి వస్తే తేలిక నుండి నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల గల నేలలు. ఈ యొక్క కొర్ర పంటలో రకాలు చూసుకున్నట్లయితే ప్రసాదు, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, SIA 3085, సూర్యనంది SIA 3088, SIA 3156 రకాలు. ఇప్పుడు చెప్పుకున్న రకాలు మొత్తం కూడా ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు. ఇక పంటకాలం విషయానికి వస్తే ప్రసాద రకము 70 నుంచి 75 రోజులు, దిగుబడి వచ్చేసి 8 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు. ఈ ప్రసాద రకము కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 100 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి 3 నుండి 4 పిలకలు వేస్తాయి. కృష్ణదేవరాయ రకము పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, దిగుబడి వచ్చేసి 10 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు. ఈ రకము గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 4 నుండి 6 పిలకలు వేస్తాయి. చొప్ప నాణ్యంగా ఉంటుంది. నరసింహరాయ ఈ రకం పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, అంటే కృష్ణదేవరాయ రకం మాదిరిగానే. దిగుబడి కూడా కృష్ణదేవరాయ మాదిరిగానే 10 నుండి 12 క్వింటాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుంది. గింజలు లావుగా పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 నుండి 120 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి బాగా పిలకలు వేస్తాయి. తర్వాత రకము శ్రీలక్ష్మి. ఈ రకం కూడా కృష్ణదేవరాయ నరసింహరాయ మాదిరిగానే పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి కూడా 10 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు. మొక్కలు 120 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి వెర్రికంకి, తుప్పు మరియు అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత రకము SIA 3085. ఈ రకం పంటకాలం వచ్చేసి 76 నుంచి 80 రోజులు, దిగుబడి వచ్చేసి కృష్ణదేవరాయ నరసింహరాయ శ్రీలక్ష్మి మాదిరిగానే 10 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడి వస్తుంది. అయితే ఈ

రకము బెట్టను తట్టుకుంటుంది, అగ్గి తెగులును, గింజ బూజు తెగులను తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. తర్వాత రకం వచ్చేసి సూర్యనంది, SIA 3088 రకం ఇది. దీని పంటకాలం వచ్చేసి 75 రోజులు. దిగుబడి వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, SIA 3085 రకాల మాదిరిగానే 10 నుండి 12 క్వింటాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుంది. ఈ రకము గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకం కూడా అగ్గి తెగులు మరియు వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమంలో పండించుటకు అనుకూలం. తరువాత SIA 3156 రకం. ఈ రకం పంటకాలము 85 రోజులు. దిగుబడి వచ్చేసి 11 నుండి 13 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఎకరాకు. అధిక గింజ దిగుబడి వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. ఈ రకము అధిక గింజ దిగుబడి వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ రకాలు మొత్తం కూడా ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితేనేమో జూన్ జూలైలో, వేసవిలో అయితేనేమో జనవరిలో సాగు చేసుకోవచ్చు. విత్తటానికి ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తటం వచ్చేసి విత్తనాన్ని వరుసల మధ్య 22.5 మరియు మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 237,000 మొక్కలు ఉండాలి. ఇక ఈ కొర్ర పంట సాగులో ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు వేయాలి. నాటిన 3 నుంచి 4 వారాల తర్వాత పైపాటుగా మరో 8 కిలోల నత్రజని వేసుకోవాలి. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే కొర్రతో కంది లేదా సోయా చిక్కుడు 5:1 నిష్పత్తిలో, లేదా కొర్రతో పాటుగా వేరుశనగ 2:1 నిష్పత్తిలో అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కొర్ర పంటలో కలుపు నివారణ, అంతరకృషి విషయానికి వస్తే విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మరి అన్ని పంటల మాదిరిగానే కొర్ర పంటలో కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో ముందుగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే గులాబీ రంగు పురుగు, అలాగే చెదలు, మిడతలు, కాండము తొలచు పురుగు, ఆర్మీ వర్మ పురుగు ఇలాంటివి ఉంటాయి. వీటిని మనము నివారించుకోవాలంటే ముందుగా గులాబీ రంగు పురుగు గురించిన విషయాలు తెలుసుకున్నట్లయితే, లార్వాలు మొవ్వును తొలిచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్ల కంకులుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. తర్వాత చెదలు. కొర్ర వేర్లను భూమిలో ఉన్న చెదలు ఆశించటం వలన మొక్కలు వాడి చనిపోతాయి. దీని నివారణకు గాను చివరి దిక్కులో ఫాలిడాల్ 2% పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి. ఈ యొక్క కొర్ర పంటలో మిడతల బెడద కూడా ఉంటుంది కాబట్టి ఇవి పైరు మొలకెత్తినప్పటి నుంచి ఆకుల అంచులను కొరికి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు కార్బరిల్ 5% పొడి మందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి. మరి ఈ కొర్ర పంటలో సస్యరక్షణలో భాగంగా మరొక పురుగు ఏంటంటే కాండము తులుచు పురుగు. ఈ పురుగు కూడా పంటను కొంతవరకు నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పురుగు కాండాన్ని తులచటం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి 2 సార్లు 20-30 రోజుల మధ్య పిచికారీ చేయాలి. తర్వాత ఆర్మీ వర్మ్. దీని లద్దె పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులను, వెన్నులను కొరికి తినేస్తాయి. ఈ యొక్క ఆర్మీ వర్మ్ లద్దె పురుగుకు సంబంధించి దీని నివారణకు క్లోరిఫైర్ ఫాస్ లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:40 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 1,264 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఇకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీ కండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరికే సే సోచనా.
0: ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల నిరోధానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆస్పరి మండల కేంద్రంలో సంజీవని కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఆస్పరిలోని ప్రజావేదికకు చేరుకుని ప్రసంగిస్తారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని రోగులు, ఆరోగ్య సిబ్బందితో ముచ్చటిస్తారు. రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకుంటారు. సాయంత్రం స్థానిక టీడీపీ కార్యకర్తలు నాయకులతో సమావేశమవుతారు. పోస్టల్ శాఖ ప్రాధాన్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ శాఖకు పూర్తి స్థాయిలో జవసత్వాలు తీసుకొస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఆధునీకరించిన 2 సబ్ పోస్టాఫీసులను నిన్న ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మరో 6 నెలల్లో జియో ట్యాగింగ్ సదుపాయంతో కూడిన బట్వాడా సేవలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. పూర్తిస్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకురాగలిగితేనే అవినీతిని తగ్గించడం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొంటూ,
2: డిజిటల్ ఎకానమీ పూర్తిగా వచ్చే విధంగా చేస్తేనే కరప్షన్ కొంతవరకు తగ్గుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో SMS ట్రాకింగ్ పెట్టాం, OTP డెలివరీ పెట్టాం, త్వరలో జియో ట్యాగింగ్ కూడా తీసుకొస్తా ఉన్నాం.

0: చేస్తే ఏ వెహికల్ లో ఎలా వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఆగింది, ఎక్కడ డెలివరీ అయింది, ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఒక 6 నుంచి 8 నెలల్లో పూర్తిగా రాబోతా ఉంది. టెలికాం పోస్టల్ డిపార్ట్మెంట్ ఆస్తులన్నీ సపరేట్ చేశాం. ఆ ఆస్తులన్నిటినీ కూడా నిరుపయోగంగా ఉండకుండా పోస్ట్ ఆఫీసుల పైన షేర్డ్ కోవర్కింగ్ స్పేసెస్ బిల్డ్ చేయటం గానీ అవి కూడా చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.
1: డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో మాదక ద్రవ్యాల నివారణ భద్రతా కమిటీలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో డ్రగ్స్ వినియోగిస్తే వాటి యాజమాన్యాలను బాధ్యులను చేయాలన్నారు. విద్యాసంస్థల క్యాంపసులతో పాటు వాటి వెలుపల విద్యార్థులకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించేందుకు విద్యాసంస్థల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పేటేరు గ్రామంలోని డ్వాకరా సంఘ సభ్యులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా మంజూరైన 10 లక్షల రూపాయల రుణంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్న తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ, తెలంగాణలోని చిట్యాల డ్రైపోర్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. లోక్సభలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త డ్రైపోర్టుల ఏర్పాటుకు లాజిస్టిక్స్ సాంద్రత ఆధారంగా రాష్ట్రాలను వివిధ జోన్లుగా వర్గీకరించినట్లు వివరించారు. తెలంగాణను గ్రీన్ జోన్లో చేర్చి అక్కడ డ్రైపోర్టుల కనీస విస్తీర్ణ పరిమితిని 7 హెక్టార్ల నుంచి 3 హెక్టార్లకు తగ్గించినట్లు తెలిపారు. పారిశ్రామిక డిమాండ్, మౌలిక సదుపాయాల అవసరాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త డ్రైపోర్టులకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల నుంచి సుమారు 3 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు వి అనిత, కె అచ్చెన్నాయుడుతో కలిసి నిన్న పరిశీలించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు 13,000 మందితో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం, భోజనం అందించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా 3,71,56,171 పత్రాల డిజిటలీకరణ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన 44,71,523 మందిని చిరునామా

0: మారినా మరణించినా శాశ్వతంగా వలస వెళ్లినా పలు పర్యాయాలు నమోదైన ఓటర్లుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లోని గుంతకల్లు బళ్ళారి రైల్వే మార్గంలో 3వ 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ప్రసార విశేషాలు. ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో ఈ కార్యక్రమం అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. ఇక 7:00 ఉదయకిణాల కార్యక్రమంలో ప్రపంచ ముంపు నివారణ దినోత్సవ విశేషాలు, తొలి ఏకాదశి ప్రాముఖ్యతను గురించి శ్రీమతి గోనుగుంట మహాలక్ష్మి గారి ప్రసంగం మొదలైన అంశాలుంటాయి. ఇక 7:40 భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈ కార్యక్రమంలో మరి మీరు నచ్చే యువత మెచ్చే లవ్లీ సాంగ్స్ ప్రసారం చేస్తున్నాం.

ఇక ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 హలో ఎఫ్ఎం మహిళా శ్రోతల ఫోన్ ద్వారా కొరే సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో న్యాయ సాక్షరత గురించి శ్రీమతి లలిత గారి ప్రసంగం, సినిమా పాటలు ఉంటాయి. ఇక ఈ పగలు 10:00, మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఇక ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం శ్రీలే వింటారు. సాయంత్రం 6 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ఢిల్లీ వింటారు. 6:30 ప్రసార విశేషాలు ఈరోజు సాయంత్రము, రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక 6:30 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రయాస కార్యక్రమం, అనంతరం మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్యము, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. రాత్రి 7:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట తెలుసుకుందాం రండి ఈ వారం కరెంట్ అఫైర్స్ వింటారు.

ఇక 8:30కు ఈ వారం పార్లమెంటులో జరిగే ముఖ్య అంశాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండు కుమార్ పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న NTAను పూర్తిగా ప్రక్షాళనలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క NTA జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని NTA ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపై తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
1: जहाँ तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.
0: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ రుతుపవన వర్షాల కారణంగానే చెన్నై

0: NHS వాళ్ళు చెప్పారు.
1: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas during the last 3 days. Significantly, Pakistan's own flood forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
0: నదిలో ప్రవాహాలు పెరగడం ఋతుపవన వర్షాల వల్ల ఏర్పడిన సహజమైన జల సంబంధమైన పరిణామం మాత్రమేనని, భారత్ కావాలని చేసిన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ, ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడు స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు. 1963 నుంచి జమ్మూ కాశ్మీర్ లదాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత్ హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలు ఉన్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చేయను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఎరువులు కీలకమైన ముడి సరుకుల సప్లై చైన్పై ప్రభావం చూపాయని నడ్డా చెప్పారు. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ వివిధ దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరచడం, ప్రభుత్వం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత చాలా వరకు తగు స్థాయిలో ఉందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు, సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 3215 రైల్వే స్టేషన్లలో 13409 ప్రయాణికుల కోచుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అశ్విని వైష్ణవ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చొరబాటు గుర్తింపు, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించడం, కింద పడిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023-25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30,30,00,000 పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడానికి అందించిన సేవలకు గాను రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరిస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. ఆయన తన 2వ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 120

0: పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలుపు చేసేంతవరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఝండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయ కిరణాలు

0: ఈనాటి ఉదయకినాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ ముంపుని వాళ్ళ దినోత్సవ విశేషాలు, తొలి ఏకాదశి ప్రాముఖ్యతను గురించి శ్రీమతి గోనుగుంట మహాలక్ష్మి గారి ప్రసంగం మొదలైన అంశాలుంటాయి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: ఈరోజు ప్రపంచ ముంపు నివారణ దినం. విశేషాలు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వరదలు, ముంపు పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ముంపు నివారణ దినాన్ని నిర్వహిస్తారు. అంటే ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ముంపు వల్ల కలిగే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి నిర్వహణ, చెరువులు కాలువల పరిరక్షణ ఎంతో కీలకంగా మారనుంది. మనం ఒకసారి గమనించినట్లయితే ముంపును గల ప్రధాన కారణాలు ఏంటంటే భారీ వర్షాలు, తుఫాన్లు, అలాగే పట్టణాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడము. ఇంకా చెప్పాలి అంటే చెరువులు కాలువలు ఆక్రమణలు గురికావడము, ప్లాస్టిక్, కొబ్బరి బొండాల వ్యర్థాలతో డ్రైనేజీలు మూసుకుపోవడము, ఇంకా అడవులను చెట్లను నరికివేయడము, పర్యావరణంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ కూడా ముంపుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి. అలాగే ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అంటే సముద్ర తీరం వెంబడి ఉండే గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పటికే షెల్టర్లను నియమించింది కాబట్టి మరి అధికారుల సూచనలు పాటిస్తూ ఏమైనా తుఫాన్లు సునామీలు వచ్చినట్లయితే సూచనలు పాటిస్తూ ముందుగా అక్కడికి వెళ్ళాలి. వరద నీటిలో నడవడము, వాహనాలు నడపడం చేయకూడదు. ఈ రెండు కూడా అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే వరద ప్రవాహం ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారిగా ఉప్పెనలాగా వస్తే నీళ్ళల్లో కొట్టుకొని పోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. తుఫాన్ వస్తుందంటేనే పెద్ద గాలి విస్తుంది. ఈ గాలికి చెట్ల కొమ్మలు పడో లేదా తీగలు తెగిపోయి విద్యుత్ స్తంభాలు కింద పడిపోతుంటాయి. అలాంటి వాటిని తాగినట్లయితే మనం విద్యుత్ షాక్ గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా అత్యవసర సమయాల్లో స్థానిక అధికారులు

జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాల్లోని డ్రైనేజీలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ముంపు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముంపు రాకముందే నివారణ చర్యలు చేపట్టడం ఎంతో మేలు.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఏక్ ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఆకాశవాణి మార్కాపురం శ్రోతలకు తొలేకాదశి పర్వదిన శుభాకాంక్షలు. తొలేకాదశి పర్వదినం రోజున మనం జపించవలసిన మంత్రం అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ. కనీసం ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అసలు తొలేకాదశి అనే పేరు ఎలా వచ్చింది, పండుగ యొక్క ప్రాముఖ్యత, అనుసరించవలసిన విధి విధానాలను గురించి మనం తెలుసుకుందాం. తెలుగులో అయనము అంటే ప్రయాణము, గమనము, మార్గము అనే అర్థాలున్నాయి. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యగమనాన్ని సూచించడానికి ఈ అయనము అనే పదాన్ని ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరంలో 2 అయనములు ఉంటాయి. అంటే అయనము అంటే 6 నెలల కాలము. సూర్యభగవానుడు భూమధ్య రేఖ నుండి ఉత్తరం వైపు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణమని, భూమధ్య రేఖ నుంచి దక్షిణం వైపు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. దానినే మనం వైకుంఠ ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటూ ఉంటాము. ముక్కోటి ఏకాదశి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే దక్షిణాయనంలో వచ్చే ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తాడు. కనుక దేవశయని ఏకాదశి అని, హరిశయన ఏకాదశి అని, విష్ణుశయన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి గురించిన వివరాలను భవిష్యోత్తర పురాణంలోను మరియు పద్మపురాణంలోను మనకు కనిపిస్తాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణు భగవానుడు 4 నెలల తరువాత వచ్చే కార్తీక శుక్ల ఏకాదశి అయిన ఉత్థాన ఏకాదశి రోజున మేల్కొలుస్తాడు. ఈ 4 నెలల కాలం విష్ణు భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఎన్నో నియమ నిబంధనలతో, జపతపాదులతో, హరినామ సంకీర్తనలతో కాలాన్ని గడుపుతారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసమని, అందు అనుసరించే విధానాలను చాతుర్మాస వ్రతమని పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంభమయ్యేది కూడా ఈ తొలేకాదశి రోజునే. ఏకాదశ అనగా 11. ఇది మన శరీరంలోని 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మరియు మన మనసుకు ప్రతీక. మనస్సును అదుపులో ఉంచుకొని, అంటే మనసు యొక్క నియంత్రణలో కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను నియంత్రించుకొని ఉపవాసం ద్వారా భగవద్ ధ్యానంలో గడపడమే ఈ పండుగ యొక్క ఉద్దేశం. ఉపవాసం అంటే శ్రీ మహావిష్ణువుకు దగ్గరగా ఉండడం. అందుకనే ఏకాదశిని హరివాసరం అని, మాధవ తిథి అని కూడా అంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినం ఈ నెల అంటే జూలై 25వ తేదీ అనగా శనివారం వస్తుంది. శనివారం వైష్ణవులకు ఎంతో ముఖ్యమైనది. అందువలన ఈ తొలి ఏకాదశి ఎంతో మహిమాన్వితమైనది, అరుదైనది. ఈ రోజున సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసి విష్ణు భగవాను పవిత్రమైన పూజాస్థానంలో ఉంచి పసుపు, కుంకుమ, పూలతోటి, పవిత్రమైన తులసీ దళాలతోటి భక్తితో పూజించాలి. విష్ణు సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళి పఠించాలి. కర్పూర హారతి ఇచ్చి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. రాత్రంతా భజనలు, జపం, సత్సాంగత్యంతో జాగారం చేసి మరునాడు అంటే ద్వాదశి రోజున నియమిత సమయంలో భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. ఈ సమయంలో ధాన్యాలను, ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి, చింతపండు మొదలైనటువంటి ఆహారాలు నిషేధం. ఇలా ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల మనం గత జన్మల్లో చేసిన పాపాలు భస్మీపటలం అవటమే కాక విష్ణుమూర్తి కృప మనకు లభిస్తుంది. ఈ తొలేకాదశికి సంబంధించి ఒక కథ మనకు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ తొలేకాదశిని భక్తి జనని అంటారు. అంటే భక్తికి తల్లి లాంటిది అన్నమాట. పూర్వం మాంధాత అనే చక్రవర్తి ప్రజలను ఎంతో కన్న బిడ్డల్లాగా చూస్తూ ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. అయితే కొంతకాలానికి వర్షాలనేవి పడక కరువు తాండవిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఋషి యొక్క సలహా మేరకు తొలి ఏకాదశి వ్రతాన్ని తానే కాక రాజ్యంలోని ప్రజలందరితో కూడా పాటింపజేస్తాడు. ఆ విధంగా తొలి ఏకాదశిని పాటించడం వల్ల చక్కగా వర్షాలు కురిసి రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి ఏకాదశికి అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో రకమైనటువంటి ప్రాధాన్యత అనేది ఉంటుంది. మొత్తం మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. అదే అధిక మాసమైతే మరి 2 అంటే 26 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండలేని వారు కనీసం చాతుర్మాసంలో వచ్చే ఏకాదశులనైనా పాటిస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ 24 ఏకాదశుల పేర్లు కామదా ఏకాదశి అంటే చైత్ర శుక్ల ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు. చైత్ర బహుళ ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అని దీన్ని పాటించడం వల్ల దరిద్రుడు ధనవంతుడవుతాడు. చైత్ర శుక్ల ఏకాదశిని పాటించడం ద్వారా అంటే కామదా ఏకాదశిని పాటించడం ద్వారా కోరికలు తీరుతాయి. చైత్ర బహుళ ఏకాదశి అయిన వరుధిని ఏకాదశిని పాటిస్తే సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది. వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. దీనిని పాటించినట్లయితే దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. వైశాఖ బహుళ ఏకాదశి అయిన అపర ఏకాదశిని పాటించడం వల్ల రాజ్యప్రాప్తి కలుగుతుంది. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పాండవ నిర్జల ఏకాదశి అంటారు. దీనిని పాటించినట్టయితే ఆహార సమృద్ధి లభిస్తుంది. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. పాటించడం వల్ల పాపాలు నశిస్తాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని అంటే ఇప్పుడు మనం జరుపుకోబోయేటటువంటి జరుపుకుంటున్నటువంటి తొలి ఏకాదశిని కానీ పాటించినట్టయితే సంపద ప్రాప్తిస్తుంది. ఆషాఢ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. దీని వలన కోరిన కోరికలు ఫలిస్తాయి. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. పాటించినట్టయితే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ బహుళ ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. పాటించడం వల్ల రాజ్య పత్ని పుత్ర ప్రాప్తి మరియు ఆపన్ నివారణ జరుగుతుంది. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. దీన్నే పార్శ్వ ఏకాదశి అని అంటారు. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు ప్రక్కకు పొర్లుతాడు. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఇందిరా ఏకాదశి మనకు సంపదలు రాజ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఆశ్వేజ శుక్ల ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అంటారు. అంటే పాపాలను నశింపజేసి పుణ్యాలను కలిగిస్తుంది. ఆశ్వేజ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అంటారు. స్వర్గ ప్రాప్తిని ప్రాప్తిస్తుంది. కార్తీక శుక్ల ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేదా జ్ఞానసిద్ధి ఏకాదశి అంటారు. ఈ రోజునే యోగ నిద్రలో ఉన్న శ్రీ విష్ణుమూర్తి నిద్ర మేల్కొంటారు. కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశి అంటారు. ఈ రోజున దుష్ట సంహారం అనేది జరుగుతుంది. మార్గశుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అంటారు. ఇది దీన్నే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అంటారు. పాటించినట్టయితే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మార్గశిర కృష్ణ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. అందువల్ల అజ్ఞాన నివృత్తి అనేది జరుగుతుంది. పుష్య శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. దీన్ని పాటించినట్టయితే పుత్ర ప్రాప్తి కలుగుతుంది. మాఘ బహుళ ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు. ఈ రోజున ఈ ఏకాదశిని పాటించినట్టయితే కష్టం అనేది తగ్గిపోతుంది. ఈతి బాధ నివారణ జరుగుతుంది. మాఘ శుక్ల ఏకాదశిని కామదా లేదా జయ ఏకాదశి అంటారు. శాప విముక్తి లభిస్తుంది. మాఘ కృష్ణ ఏకాదశిని పాటించినట్టయితే దీనినే విజయ ఏకాదశి అంటారు. సకల కార్య విజయం లభిస్తుంది. ఫాల్గుణ శుక్ల ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. పాటించినట్టయితే ఆరోగ్యప్రదంగా ఉంటాము. ఫాల్గుణ బహుళ ఏకాదశిని సౌమ్య ఏకాదశి అంటారు. పాటించినట్టయితే పాప విముక్తి లభిస్తుంది. ఇక అధిక మాసంలో వచ్చేటటువంటి పద్మిని ఏకాదశి పరమ ఏకాదశులు గాని పాటించినట్టయితే అపురూపమైనటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఈ విధంగా 26 ఏకాదశులు అధిక మాసం ఉన్న సంవత్సరంలో వస్తాయి. ఇక ఈ చాతుర్మాస వ్రతంలో భక్తులు నిత్యం గోపూజ చేయడం, సాత్వికాహారం తీసుకోవడం, హరినామ సంకీర్తన చేయడం, పుణ్యతీర్థాల క్షేత్రాల సందర్శించడం చేస్తూ ఉంటారు. అలాగే నేల మీద పడక ఏకభుక్తం, గురు పూర్ణిమ వంటి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా వారు హర్షద్వర్గాలను జయించి నిత్యం విష్ణు ఆరాధనలో గడుపుతారు. ఈ చాతుర్మాసంలో మొదటి నెల అనగా ఆషాఢమాసమంతా ఆకుకూరలు నిషిద్ధం. అలాగే రెండవ నెలలో అంటే శ్రావణ మాసంలో పెరుగు నిషిద్ధం. మూడవ మాసం అంటే భాద్రపద మాసంలో పాలు తీసుకోకూడదు. నాలుగవది చివరిది అయినటువంటి ఆశ్వేజ మాసంలో మినపప్పుతో కూడినటువంటి ఆహారం అనేది నిషేధం అన్నమాట. ఈ విధంగా చాతుర్మాస వ్రతాన్ని పాటించి వైష్ణవులు ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఈ ఏకాదశికి ఒక పూర్వగాథం ఉన్నది. అంటే ఏకాదశిని మనం ఎందుకు జరుపుకోవాలి అనేదానికి, ప్రాచీన కాలంలో మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు. ఈయన నరకాసురుడి అనుయాయి అన్నమాట. చతుర్దశ భువనాలను అనేక విధాలుగా కలతబెడుతూ ఉంటే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని కోరుకుంటారు మురాసురు నుంచి మమ్మల్ని కాపాడమని. ఇక దేవతల అభ్యర్థన మేరకు ఈ మురాసురుని సంహరించడానికై శ్రీ మహావిష్ణువు యుద్ధానికి బయలుదేరతాడు. యుద్ధ సమయంలో యోగ నిద్రలో, అంటే ఆయన కావాలని అనమాట, యోగ నిద్రకు ఒక్క క్షణం ఉపక్రమించగా ఆయన శరీరం నుంచి మహా తేజశాలి అయినటువంటి ఒక స్త్రీ బయటకు వచ్చి మురాసురునితో యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తుంది. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆమెని అభినందిస్తూ మూడు వరాలు అనుగ్రహిస్తాడు. ఒకటి, ఆమె కోరుకున్న వరము, నేను సదా నీకు ప్రియమైన దానిగా ఉండాలని కోరుకుంటుంది కనుక ఏకాదశిని హరిప్రియ అని కూడా పిలుస్తారు. సర్వతిథుల్లో నాకు ప్రాధాన్యం దక్కాలి, నా పుణ్యతిథి నాడు భక్తితో ఉపవాసం ఉపాసన చేసిన వారికి మోక్షం లభించాలి అనేవి మిగతా రెండు వరాలు. ఇలా కోరుకున్న ఏకాదశి జననికి విష్ణుమూర్తి ఈ మూడు వరాలను ప్రసాదిస్తాడు. ఈ విధంగా పురాణాలలో ఏకాదశిని గురించిన చరిత్ర మనకు తెలుస్తుంది. అంటే ఏకాదశికి ఉపవాసం ఉండడం ద్వారా మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని భగవంతుని మీద మనస్సు నిలిపి భగవద్ ధ్యానంలో గడపాలి. అటు పురాణ పరంగానే కాక ఇటు ఆరోగ్యపరంగా కూడా ఉపవాసం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలోని కణాలు ఆటోఫాగీ అనేటటువంటి విధానంలో కణాలలో ఉన్నటువంటి మలినాలను విసర్జించడమే కాక, అంటే కొత్తగా పునర్జీవితం పొందినట్లుగా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. అలాగే వృద్ధాప్య ఛాయలు తగ్గడం, వ్యాధి నిరోధక శక్తి పెరిగి క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా నిరోధించేటటువంటి ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుంటుంది. కాబట్టి ఇలా అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా ఉపవాసం అనేది ఎంతో ప్రయోజనం అని మనకి అర్థమవుతుంది. ఇలా తొలేకాదశి రోజున పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజున అందరూ కూడా పేలాల పిండి, అంటే జొన్నలను వేపినట్టయితే పేలాలు వస్తాయి, ఆ పేలాలతో పిండిని చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పేలాలను పిండి, అంటే పేలాల పిండి తీసుకోవడంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అంటే ఇక వర్షాకాలం మొదలవుతుంది, జీర్ణ శక్తి తగ్గుతుంది, కాబట్టి ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందుగానే రోగ నిరోధ శక్తిని పెంచేటటువంటి, సులభంగా జీర్ణమయ్యేటటువంటి, ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆ పేలపిండిని తీసుకున్నట్టయితే వర్షాకాల ప్రభావానికి మనం సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఈ విధంగా పేలపిండిని తీసుకోవడం ద్వారా మనం తొలేకాదశి రోజుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవలసిందిగా కూడా భగవంతుని మనం ప్రార్థించవచ్చు అన్నమాట. ఈ విధంగా మన జీవనయానంలో ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి పండుగలలో ఈ తొలేకాదశిని మనం ఎంతో ఆనందంగా సంతోషంతో జరుపుకుంటూ ఉంటాము. ఇలా పండుగలు నిర్వర్తించడం వల్ల, అంటే మానవుల మధ్య, అంటే మన మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. అంతేగాక భక్తి మార్గంలో ప్రయాణించినట్టయితే మనమే గాక సమాజం కూడా శాంతి మార్గంలో ప్రయాణమవుతుంది. ఏకాదశి మాతాకి జై. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మార్కాపురం ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట గేమ్ చేంజర్ చిత్రం కోసం దలేర్ మెహందీ సునిధి చౌహాన్ కలిసి పాడిన పాట.

మీరు వింటున్నారు 101.1 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. సో ఇటీవల కాలంలో మనం రోడ్డు మీద మనం గమనించినట్లయితే యువత కొంతమంది అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

అంబులెన్స్కు సైడ్ ఇవ్వడం మన బాధ్యత, అది మన మానవత్వం కూడా. ఎందుకంటే ఒక రోగి ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్లో ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కు అత్యవసరంగా స్పీడ్గా వెళ్తుంటారు కాబట్టి ఎప్పుడైనా అంబులెన్సు వస్తుందంటే మనము సైడ్ ఇచ్చి వారి ప్రాణాలను కాపాడదాం. మరి అత్యవసర వైద్య సేవల కోసం మనం ఫోన్ చేసేది 108 అంటారు.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. మరి ప్రియమైన శ్రోతలు, మరి విధి నిర్వహణకు ఉద్యోగాలకు వెళ్ళేవారు రెడీ అవుతారనుకుంటాం. టూ వీలర్ మీద వెళ్ళేవారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, ఎందుకంటే హెల్మెట్ ధరించడం వల్ల తలతో

మరి ముఖంలో నుండి కొన్ని భాగాలు కూడా రక్షణ లభిస్తుంది. అసలు మనం ఒకసారి మనం హెల్మెట్కి అర్థం తెలుసుకున్నట్లయితే, అంటే సరదాగా హెచ్ అంటే హెడ్ తల, ఈ అంటే ఐస్ కళ్ళు, ఎల్ అంటే లిప్స్ పెదవులు, ఎం అంటే మౌత్ నోరు, ఈ అంటే ఇయర్స్ చెవులు, టీ అంటే టీత్ పళ్ళు, హెల్మెట్. సో మరి ఒక హెల్మెట్ పెట్టుకుంటే మన శరీరంలో ఇన్ని ముఖ్యమైన భాగాలకు రక్షణ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టూ వీలర్ మీద వెళ్ళేవారు హెల్మెట్ పెట్టుకోవాలి, కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మరి 18 ఏళ్లలోపు పిల్లలు డ్రైవింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు మీ వాహనాన్ని సీజ్ చేయొచ్చు, అలాగే మరి మీ మీద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కార్యక్రమంలో మీరు వినబోతున్న లవ్లీ సాంగ్ ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట.

0: యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్ని తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: మీరు వింటున్నారు 101.5 MHz మార్కపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట

మీరింతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

0: GoDaddy strongly condemns attack on commercial vessel in the Black Sea, claiming life of an Indian seafarer. Heavy rainfall expected in parts of Gujarat, Konkan, Goa and Odisha. And in the Commonwealth Games, Jhandu Kumar clinches bronze medal for India in the men's heavyweight para powerlifting. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్.
2: అనంతపురం జిల్లాలో ఘనంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమం, విబిజీ రామ్జీ అమలు కార్యక్రమం, పిఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని రాష్ట్రపతి ద్రౌపది మురుము అన్నారు. ఈ నెల 1వ తేదీన అనంతపురం జిల్లా జంతులూరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2020 నుండి 2026 వరకు విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ నెల 2వ తేదీ దేశవ్యాప్తంగా విబిజీ రామ్జీ కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అరవకూరు గ్రామంలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో 125 రోజుల వేతన ఉపాధి హామీ ఉంటుందని తెలియజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సాధారణ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అభ్యసించేలా చేయడం, ప్రతి విద్యార్థికి అవసరమైన విద్య, వైద్య, పునరావాస సహాయక సేవలను అందించడం సమగ్ర శిక్ష ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంట్ సభ్యులు ఏ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 3వ తేదీన అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్ కుమార్, సమగ్ర శిక్ష జిల్లా అధికారి శైలజతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 478 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ అనంతపురంలోని యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన పిఎం విశ్వకర్మ అవుట్రీచ్ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ ఎంఎస్ఎంఈ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పిఎం విశ్వకర్మల లబ్ధిదారులకు లోన్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ పథకంలో భాగంగా వివిధ చేతి వృత్తుల యందు శిక్షణ పొందిన లబ్ధిదారులకు బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తాయని అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులపై వార్డన్లు ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీ కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని, వాటితో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తోందని అన్నారు. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఎల్లనూరు మండలం కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణిశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 19వ తేదీ అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యారంగంలో నూతన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. విద్యార్థుల కోసం ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం కూడా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ తెలిపారు. ఈ నెల 21వ తేదీన అనంతపురం నగరంలోని ప్రభుత్వ సరోజన ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులతో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెడికల్ వేస్ట్ కలెక్షన్, డిస్పోజబుల్కు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలను అనుసరిస్తూ మెడికల్ వేస్ట్ డిస్పోజల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎం మనోహర్, అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం. మరి ఈరోజు శనివారం కాబట్టి మహిళా శ్రోతలు మాత్రమే హలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అందరూ సహకరించగలరు కార్యక్రమంలో. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఈనాటి కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో.
5: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
5: గుడ్ మార్నింగ్ సార్,
1: చెప్పండి. ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
5: నా పేరు కోటేశ్వరి, మార్కాపురానికి వస్తున్నాను.
1: చెప్పండి మేడం, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
5: మీకు
1: కూడా అండి, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు.
5: ఓకే,
1: ధన్యవాదాలండి. మాకు మంచి భక్తి పాట వేస్తున్నాను, వినండి.
5: ఓకే.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్జ్ మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్, పోలమ్మ సార్, కొత్తపల్లె.
0: పోలమ్మ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. బాగున్నారా?
0: బాగున్నాం, చెప్పండి.
1: తొలి
0: ఏకాదశి శుభాకాంక్షలు. ధన్యవాదాలు మీకు కూడా. చెప్పండి,
1: ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు సార్.
0: ఏం పేరు అబ్బాయి? పేరు
1: శివకాశి.
0: శివకాశికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: పాట అయింది సార్ పుట్టినరోజు.
0: ఏం పాట పేయమంటారు?
1: ఏదైనా పుట్టినరోజు పాట.
0: పుట్టినరోజు సుస్వాగతం సినిమాలో మంచి పాట ఉంది.
1: ఏంటి సార్? మా అబ్బాయి మాట్లాడతానంటున్నారు.
0: ఇవ్వండి ఇవ్వండి.
1: హలో సార్.
0: హలో బాబు. శివకాశి, ఏం చదువుతున్నావు?
1: 8th సార్.
0: 8th క్లాస్? ఎక్కడ చదువుతున్నావు?
1: జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్.
0: మార్కాపుర?
1: అవును సార్.
0: ఓకే. పెద్ద అయిన తర్వాత ఏం కావాలనుకుంటున్నావు? ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు నువ్వు?
1: పోలీస్.
0: పోలీసా? సో నువ్వు బాగా కష్టపడాలి, 10th మంచి మార్కులు రావాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ అయిపోవాలి. బాగున్నాను శివకాశి, బాగా చదువుకోవాలి, చక్కగా
1: మాట్లాడదాం.
0: వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు డిఎస్పి కావాలి. ఓకేనా? సో ఇప్పటి నుంచి బాగా కష్టపడి చదవాలి నువ్వు.
1: సరే సార్.
0: రైట్ నాన్న, ఆల్ ది బెస్ట్.
1: థ్యాంక్ యూ సార్.
0: వెరీ గుడ్.

0: సో ఒక మంచి లవ్లీ సాంగ్ విన్నాం కదా పుట్టినరోజు సందర్భంగా. మరి కార్యక్రమంలో తర్వాత తెరొచ్చుద్దాం. మరి హలో,
1: హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పాడక వేడి నుంచి అన్నపరెడ్డి శ్రీకళ అండి.
0: అన్నపరెడ్డి సీత గారు.
1: శ్రీకళ.
0: ఓకే ఓకే అండి, చెప్పండి ఏ కార్యక్రమం, ఏ పాట కావాలి ఈరోజు మీకు, ఈరోజు ఈ కార్యక్రమంలో?
1: మాకు సీతమ్మ అందాలు రామయ్య కష్టాలు
0: ఏసినా అండి ఆ
1: సూత్రాలు.
0: పాట? సూత్రధారులు సినిమానా? ఓకేనండి. సీతమ్మ అందాలు ఆ పాట అడిగారా? ఆ సూత్రధారులేనా ఆ పాట? ఆ పాట సూత్రధారుల సినిమాలోనేనా కాదా?
1: సినిమా పేరు గుర్తు లేదండి.
0: సినిమా పేరు చెప్పాలండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు కరెక్ట్ చెప్తే మేము కరెక్ట్ ప్లే చేస్తాం. మేము
1: సినిమా గుర్తు లేదండి. ఇంకొక పాట జానకి కనగలేదా ఆ పాట వేయండి.
0: మీరు మాట చెప్పారు కదా, చూద్దాం మనం, సెర్చింగ్ చేద్దాం. శుభ
1: సరే.
0: సంకల్పం సినిమా అండి అది.
1: ఓకే అండి.
0: కార్యక్రమాలన్నీ వింటుంటారా?
1: వింటుంటాను. ఇప్పుడు
0: శుభ సంకల్పం సీతమ్మ.
1: ఈ ప్రోగ్రామ్ సాయంత్రం కూడా వేస్తే బాగుందండి.
0: అవునా?
1: అవునండి, జాబ్ చేసే వాళ్ళకి మార్నింగ్.
0: చూద్దామండి, మీ సూచన మా సార్కి చెప్తాం, మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గారికి. సో మరి మీరు కూడా పట్టొచ్చేస్తండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్స్ అండి.

0: tâm.
1: హలో,
2: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో సార్, బాగున్నారా?
1: బాగున్నామండి. ఏం పేరు మీ పేరు?
2: నేనాది.
1: ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా?
2: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
1: బాగున్నాం. చెప్పండి.
2: ఏం ఫోన్ కలసట్లేదు సార్, ఛానల్ మీది.
1: అంటే శ్రోతలు ఎక్కువైపోయారమ్మా, మనకు అభిమానులు.
2: చేసిన వాళ్ళే చేస్తున్నారు సార్.
1: చేసిన వాళ్ళే చేస్తున్నారు, కొంతమంది కొత్త శ్రోతలు కూడా చేస్తున్నారు. ఓకే, చెప్పమ్మా, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
2: సినిమానా సార్? అన్నమయ్య చిత్రం నుంచి పురుషోత్తమ.
1: అన్నమయ్య సినిమా నుంచి పురుషోత్తమ. ఓకే, కార్యక్రమాలు అన్నీ వింటున్నారా?
2: అన్నీ వింటాను సార్ నేను. ఏటి చెడు సార్ పాట కోరిన వారు
1: చెప్పండి.
2: జైనాభి, మీరాభి, కాసింది.
1: పురుషోత్తమ అంటే స్టార్టింగ్ ఏముందమ్మా పాట? అది
2: ఏంటి
1: పాటింగ్ పురుషోత్తమ అనేది స్టార్టింగ్ పాట పేరుంది, గోవిందాశ్రితన, అదేనా?
2: పురుషోత్తమ
1: అంటే మధ్యలో వస్తుందమ్మా మీరు చెప్పిన వీటి పాటకు?
2: ఫస్టే వస్తుంది సార్, స్టార్టింగ్ లోని పురుషోత్తమ.
1: అవునా? పొడగంటి మయ్యా లేదమ్మా, మరి పురుషోత్తమ అనేది లేదు.
2: లేకపోతే సార్
1: దీంట్లోనే అంటే మధ్యలో వస్తుందమ్మా బిట్టు మీరు.
2: లేకపోతే జయసింహలో ఉంది చూడు పాట.
1: ఎందుకు ఈ పాటలో దీంట్లో ఉంటుందమ్మా గోవిందాశ్రితలో, దాంట్లో మధ్యలో వస్తుంది మీరు కొన్ని బిట్టు పురుషోత్తమ. అదేమ్మా చూసాం మీరు చెప్పింది స్టార్టింగ్ లేదు. అదే అదేమ్మా అదే, లేకపోతే వినరో భాగ్యం దాంట్లోనే వస్తుంది. వినండి చెప్తారు.
2: ఓకే ఓకే
1: ఓకే అమ్మా,
2: థ్యాంక్ యూ.

0: हेलो हेलो,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి సార్.
0: ఈరోజు మహిళా శ్రోతలు పోలయ్య గారు,
1: సార్
0: ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలి పోలయ్య గారు.
1: సారీ సారీ సార్ సార్ మార్చిపోయా సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. చెప్పమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
2: దివ్య సార్.
0: దివ్య, ఏం సినిమా నుంచి పాట కావాలమ్మా నీకు? డాక్ మహారాజు చూస్తున్నామ్మా. లేదమ్మా, సినిమా లేదమ్మా. ఖుషీలోనా? ఓకేమ్మా. అందులో ఏ పాఠం ఏమంటావు? ఖుషీలో అమ్మాయి సన్నగానా?

0: చెప్పు మై పాట ఏమంటావు?
1: మంచి పాట అంటే
0: ఖుషి న్యూ సినిమానా ఓల్డ్ సినిమానమ్మా?
1: పవర్ స్టార్ మంచిదా? పవర్ స్టార్
0: పవర్ స్టార్దేనా?
1: అవును సార్.
0: ఓకే ఇనమ్మా, వస్తుంది
1: థ్యాంక్
0: వినే.
1: యూ సార్.
0: ఓకే అమ్మా.

0: హలో హలో
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: హలో సార్,
1: నమస్తే, చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు?
0: జయనాథ్ గారు మాట్లాడట్లేదు సార్, నాకు ఇచ్చింది ఫోన్.
1: ఓకే, చెప్పండి, మైసూర్ నుంచి పాట కావాలి మీకు.
0: ఆమెకు మధుర గీతాలు రాత్రి పూటేసి బాగున్నాయట సార్కు, ధన్యవాదాలు ఉంటుంది.
1: ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఆమెకు కూడా చక్కగా వింటున్నందుకు.
0: మధుర గీతాలు రోజు వేయొచ్చు కదా, వేసిన సార్కు ధన్యవాదాలు, బాగున్నాయి మధుర గీతాలు అని చెప్తుంది. ఆమె మాట్లాడు అంటే మాట్లాడదంట.
1: ఓకే అమ్మా, చెప్పండి, ఏసి మంచి పాట కావాలి ఈరోజు మీకు.
0: ఆమెకు ఇది ఒకే ఒక్కడు నుంచి అంట సార్.
1: ఒకే ఒక్కడు, అందులో ఏ పాట వేయమంటారు?
0: మాట్లాడే,
1: అందులో మంచి పాట వేయమంటావా?
0: మంచి పాట ఏంటి సార్?
1: ఓకే అమ్మా, ఓకే, అలాగే.
0: ఓకే సార్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో హలో
4: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఏం పేరు మీ పేరు? హలో
5: హలో,
3: ఏం పేరండి మీ పేరు?
5: మా పేరు లక్ష్మి అండి.
3: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
5: ఏంటండి,
3: ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
5: భైరవ దీపంలో నుంచి రోజా గారి పాడిన పాట.
3: భైరవ దీపం లేదండి, ఆ మూవీ లేదండి.
5: ఏంటండి
3: ఆ మూవీ లేదండి. ఇంకో ఇంకో పాట అడగండి.
5: ఇంకో పాట అడిగా, ఇంకేదో ఒకటి మీకు నచ్చిందే ఏంటి? అయితే మీకు నచ్చిందే ఏంటి?
3: ఓం నమో
5: మాతృదేవోభవలో వేయండి. ఏ సాంగ్ అయినా
3: మాతృదేవోభవ. ఓకేనండి, అలాగే
5: సరే అండి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు వయసు గల విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు చెప్పబోయే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. ఫోన్ నెంబర్ 8332905037.

0: ఈ వాట్సాప్ నెంబర్కు ఈ నెల 26వ తేదీలో పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులకు 2 అక్టోబర్ ఉదయం 10:30 గంటలకు మా రేడియో కేంద్రంలో జరిగే ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరండి? ఓకే, చెప్పండి. ఏ సినిమా నుంచి పాట కావాలి ఈరోజు మీకు? ఓకే అమ్మా, మీకు కూడా అమ్మా శుభాకాంక్షలు. చెప్పండి. ఈనాటి బంధం ఏనాటిదో చూస్తున్నానమ్మా. లేదమ్మా, సినిమా లేదమ్మా. లేదమ్మా. చెప్పండి అమ్మా.
1: భక్త ప్రహ్లాద.
0: భక్త ప్రహ్లాద, చెప్పండి అమ్మా. అందులో ఏ పాట వేయమంటారు?
1: నారాయణ మంత్రం పాట.
0: నారాయణ మంత్రం. ఓకే అమ్మా. అంటే ఏందమ్మా స్టార్టింగ్ ఏముంటుందమ్మా? ఇందులో 30 సాంగ్స్ ఉన్నాయి, శ్లోకాలు అన్ని కలిపి. స్టార్టింగ్ చెప్పండి. అదే వస్తుందా? భక్త ప్రహ్లాద. ఓకే అమ్మా, వినండి అమ్మా.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏం పేరు, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్
4: చేసి?
3: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
4: మల్లేశ్వరి సార్, కొత్తపల్లి.
3: చెప్పండి అమ్మా, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు
4: సార్? మీరు ఉదయం చెప్పిన భావాల చాలా బాగుంది సార్, డైట్ నుంచి.
3: థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.
4: చాలా బాగా చెప్పారు.
3: థ్యాంక్ యూ అమ్మా.
4: అన్నమయ్య సినిమాలో నుంచి అదిగో అల్లదిగో శ్రీహరి వాసం అనే సాంగ్ సార్.
3: ఓకే అమ్మా, మల్లీశ్వరి గారు మీరు కొన్ని పాట వస్తుంది, వింటారా మరి?
4: ఓకే అమ్మా,
3: ధన్యవాదాలు, మీకు కూడా శుభాకాంక్షలు.

మహిళా భారతి. స్త్రీల కార్యక్రమం.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: న్యాయ సాక్షరత అంటే లీగల్ లిటరసీ, న్యాయాన్ని చట్టాన్ని గురించి తెలుసుకోవడం. అసలు మనం న్యాయం గురించి ఎందుకు తెలుసుకోవాలి? న్యాయం చట్టం ఒకటేనా? మనకి న్యాయమని అనిపించిన పని చట్టప్రకారం న్యాయం కాకపోవచ్చు. అది చట్టప్రకారం సరైంది కానప్పుడు ఆ వ్యక్తి శిక్షార్హుడు. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చట్టం దృష్టిలో అందరూ సమానులే. తెలియని వారికి ఒక రకం శిక్ష, తెలిసిన వారికి ఒక రకం శిక్ష ఉండదు. అందుకే వారు చట్టం తెలియదు అన్నది క్షమార్హం కాదు. దీనినే ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎగ్జిక్యూటాట్ అంటారు. అంటే చట్టం గురించి తెలియదు అన్నది క్షమార్హం కాదు. చట్టం ప్రతి వ్యక్తికి తెలుసు అని భావిస్తుంది. అంటే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది. దేశ చట్టాలను, వాటి వల్ల తనకు వచ్చే హక్కులను గురించి తెలుసుకోవడం ప్రతి పౌరుని విద్యుక్త ధర్మం. చట్టం గురించి తెలియనప్పుడు మనకు లభ్యమయ్యే హక్కులు కూడా కోల్పోతాం. ఉదాహరణకి తాళి కడితే వివాహం, కానీ ప్రతి వివాహం చట్టబద్ధం కాదు. అది చట్టబద్ధమైన వివాహం కానప్పుడు ఆ వ్యక్తులకి రక్షణ లభించదు. కాబట్టి మనకు తెలిసినా తెలియకపోయినా చట్టం మనకు తెలుసనే భావిస్తుంది. తెలియదు అని తప్పించుకోలేం, రక్షణని పొందలేం. అయితే చట్టం ఇంత కఠినంగా ఎందుకుంది? అంటే ఇలా ఉండకపోతే ప్రతివారు తమకు తెలియదు అని తప్పించుకుంటారు. బాల్య వివాహాలు, రెండో వివాహం, సంతానం హక్కులు మొదలైనవి. ఇందులో కొంతమందికి చట్టం గురించి తెలుసు, చాలామందికి తెలియదు. ఈ తెలియని చాలామంది తెలిసిన కొద్దిమంది చేతిలో మోసపోతూ ఉంటారు. ఇలా ఇతరుల చేతిలో మోసపోకుండా ఉండడానికి అందరూ చట్టాన్ని గురించి తెలుసుకోవాలి. అయితే నిరక్షరాస్యత అధికంగా ఉన్న భారతదేశంలో న్యాయ సాక్షరతను నిజం చేయడం అంత తేలికైన పని కాదు. నిరక్షరాస్యతను నిర్మూలించి న్యాయ సాక్షరతను పెంపొందించడం ప్రభుత్వం ప్రజల బాధ్యత. భారత రాజ్యాంగంలోని 39A ఆదేశక సూత్రం ప్రజలందరికీ సమాన అవకాశాలు, సత్వర సమాన న్యాయం, ముఖ్యంగా న్యాయ సహకారం అందించే బాధ్యతను ప్రభుత్వంపై ఉంచింది. దీనికి గాను ప్రభుత్వం కావలసిన విధి విధానాలను రూపొందించే బాధ్యతను కూడా ప్రభుత్వానికే అప్పచెప్పింది. ఈ విధానాల ద్వారా సమాన న్యాయం, సమాన అవకాశాలు కలిగేటట్టుగా చేయాలని ఆదేశిస్తోంది. చట్టం ముందు అందరూ సమానులే. దీనిని నిజం చేసే బాధ్యత ప్రభుత్వానిది. దీనికి అనుగుణంగానే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1997, అంటే న్యాయ సేవా అధికార చట్టం రూపొందించబడింది. దీనిని 1995 అమెండ్ చేశారు. ఆర్థిక సామాజిక అసమానతలకు అతీతంగా సమాన న్యాయాన్ని అందించడం దీని ప్రధాన కర్తవ్యం. అవగాహన రాహిత్యం, నిరక్షరాస్యత మూలంగా సామాన్య ప్రజానీకానికి వారి కొరకు చేసిన చట్టాల గురించి తెలియదు. అందువల్లనే వారు చట్టాలు ఉద్దేశించిన ప్రయోజనాలని పొందలేకపోతున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ విషయంలో చాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే 9 న్యాయ సాక్షరతా దినంగా పాటిస్తారు. ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను తెలుసుకోవడం అనే

ముఖ్య ఉద్దేశంతో మన ప్రధాని మన్మోహన్ సింగ్ 2005 నవంబర్ 9న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సాక్షరతకు కొరకు చేసే కార్యక్రమాలు ఏమిటి అంటే, ప్రతి రాష్ట్రంలోనూ న్యాయ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. అలాగే జిల్లా న్యాయ సేవా కేంద్రాలు జిల్లా న్యాయాధికారి పర్యవేక్షణలో పనిచేస్తాయి. తాలూకా మండల కేంద్రాలు సీనియర్ సివిల్ జడ్జి పర్యవేక్షణలో పనిచేస్తాయి. చట్టాల గురించి అవగాహన, సాక్షరత, న్యాయ సహాయాన్ని అందించడం ఈ కేంద్రాల బాధ్యత. దీనికి గాను ఔత్సాహికులకు చట్టాల గురించి శిక్షణ ఇచ్చి పారాలీగల్ మెన్గా తయారు చేశారు. అంటే వీరు న్యాయవాదులు, న్యాయమూర్తులు కారు, అభిరుచి అభిలాష ఉన్న సహృదయులైన సుశిక్షితులైన పౌరులు. ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంచడం, వారికి హక్కుల గురించి తెలియచెప్పడం వీరు చేస్తూ ఉంటారు. అలాగే న్యాయ సహకారాన్ని అందించడం ఈ సంస్థల రెండవ కర్తవ్యం. దీనికి గాను అవసరంలో ఉన్న వ్యక్తికి చట్టం గురించి తెలిపి న్యాయ పోరాటానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం భరించేటట్లుగా చేస్తారు. ఎందుకంటే కోర్టు ఖర్చులు సామాన్య ప్రజానీకానికి చాలా భారంగా ఉంటాయి. ఉదాహరణకి ఒక ఇంటి గురించి తగాదా ఉన్నట్లయితే, ఇది ఇరు పార్టీల జీవిత సమయాన్ని, వారి సంపదని హరిస్తుంది. అదే ఆ తగాదా గురించిన చట్టపరమైన అవగాహన ఉంటే ముందుగానే రాజీపడి సమయాన్ని ధనాన్ని పొదుపు చేసుకోవచ్చు. చట్టాన్ని గురించి మాతృభాషలో తెలియచెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు అక్షరజ్ఞానమే లేని ప్రజలకు పరభాషలో క్లిష్ట సమాసాలతో కూడిన చట్టం గురించి తెలియడం చాలా కష్టం. కాబట్టి దీనిని సులభమైన మాతృభాషలో తెలియచెప్పవలసిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వానిది. ఇది అందరి సామాజిక బాధ్యత. న్యాయవాదులు, విద్యార్థులు, పత్రికలు అందరూ ఈ బాధ్యతను నెరవేర్చడంలో సహకరించాలి. చట్టం గురించి తెలిస్తే ఉల్లంఘన తక్కువగా ఉంటుంది. అయితే అది అందరికీ తేలికగా అర్థం అయ్యే భాషలో ఉండాలి. భారతదేశంలో జ్యుడిషియల్ యాక్టివిజం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కానీ దానికి తగినట్లుగా న్యాయ సాక్షరత లేదు. సుప్రీంకోర్టు తీర్పులు, చట్టం గురించి చేసిన విశ్లేషణ, విమర్శలు క్లిష్టమైన భాషలో ఉండడం మూలంగా అవి అవసరమైన వారికి అర్థం కావడం లేదు. చదువుకున్నవారు కూడా న్యాయవాదుల సహకారం లేకుండా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న భారతదేశంలో న్యాయ సాక్షరతను వ్యాప్తి చేయడం ఎంతో శ్రమతో కూడిన పని. పట్టుదల, దీక్ష ఉంటేనే కానీ సాధ్యం కాదు. క్షేత్రస్థాయిలో న్యాయ సాక్షరత కార్యక్రమాలు జరగాలి. అందువలనే 2007 సంవత్సరంలో కేంద్ర కేబినెట్ గ్రామ న్యాయాలయ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి పంచాయతీ పరిధిలో ఒక గ్రామ న్యాయాలయం ఉంటుంది. సాధారణ సివిల్ క్రిమినల్ కేసులు ఈ న్యాయాలయాలు విచారిస్తాయి. వీటి మూలంగా సబార్డినేట్ కోర్టుల పని బాధ్యత తగ్గుతుంది. గ్రామాలలోనే న్యాయం అందుతుంది కాబట్టి చాలా వరకు అందరికీ చట్టం గురించిన అవగాహన పెరుగుతుంది. అయితే ఈ గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసేలోగా చట్టాన్ని గురించి సరైన అవగాహన పెంపొందించడం చాలా అవసరం. అప్పుడే అందరూ వాటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. సమాచార హక్కు, గ్రామీణ ఉపాధి పథకం, గిరిజనుల హక్కుల చట్టం, ఈ చట్టాలన్నీ సామాజిక న్యాయం కోసం రూపొందించబడినవి. న్యాయ సాక్షరత లేనిదే ఈ చట్టాల ప్రయోజనం నెరవేరదు. న్యాయస్థానాల కంప్యూటీకరణకు గాను 450 కోట్లు కేటాయించారు. అదే ప్రాధాన్యత లీగల్ లిటరసీ కార్యక్రమాలకు కూడా ఇవ్వాలి. ప్రపంచీకరణ, సామాజిక మార్పుల నేపథ్యంలో చట్టాల పారదర్శకత, అమలు అందరికీ తెలియచేయడం ప్రభుత్వ బాధ్యత. ఈ దిశలోనే ఈ జస్టిస్ కార్యక్రమం మొదలైంది. ఇన్ఫర్మేషన్ కియోస్క్లు అంటే సమాచార కేంద్రాలని నెలకొల్పారు. ఒక పేద అక్షరజ్ఞానం లేని వెనుకబడిన తెగకు చెందిన వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి పరిష్కారం ఈ కేంద్రానికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇలాంటి ఊహ ఎంత బాగుందో కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఊహని సాకారం చేసే ఉద్దేశంతోనే ఈ కియోస్క్లను ప్రారంభించింది. సామాన్యులకు అవసరమైన చట్టాలను, వాటికి అనుగుణంగా ఉండే తీర్పులను సులభ రీతిలో వివరించి తగు నివారణ చర్యలను కియోస్కుల ద్వారా వివరించడం ఈ జస్టిస్ ఉద్దేశం. దీని కొరకు
రెండు రకాల విధానాలను అనుసరిస్తున్నారు. లీగల్ లిటరసీ క్యాంపులని, వర్క్షాపులని నిర్వహించడం, దృశ్య శ్రవణ కార్యక్రమాల ద్వారా చట్టాలపై అవగాహన పెంపొందించడం. ఈ ఈజస్టిస్ కియోస్కులలో స్త్రీలకు సంబంధించిన చట్టాలు, మానవ హక్కులు, వెట్టి చాకరీకి సంబంధించిన చట్టాల గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రమాదాలు, బాలకార్మికుల గురించి, ప్రాథమిక హక్కుల గురించి అవగాహన కలగజేస్తారు. వివాదాన్ని గుర్తించి న్యాయ సలహా, సహాయం అందించడం వంటి పనులను వేగవంతం చేస్తారు. అంటే పౌరులకు సరైన సమాచారాన్ని అందించి చట్టం పట్ల అవగాహన కల్పించడం ద్వారా న్యాయాన్ని అందుబాటులోకి తేవడమే ఈ జస్టిస్ ఉద్దేశ్యం. దీనికి అనుబంధంగా కేంద్ర సమాచార శాఖ తీర్పుల సమాచార శాఖను ప్రారంభించింది. ఇందులో 1950 నాటి నుంచి సుప్రీంకోర్టు వెలువరించిన అన్ని తీర్పుల పూర్తి పాఠం లభ్యమవుతుంది. ఇంతేకాక న్యాయస్థానాలు ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపడం, అఫిడవిట్లు ఈమెయిల్ ద్వారా పంపే సదుపాయం కూడా లభించింది. ఈ కియోస్కులు మొదట మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా చాలా వెనకబడిన, అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. అందుకే మొదటి ప్రయత్నంగా ఆ జిల్లాలోని షాద్నగర్ మండలంలో ఈ కియోస్క్ని ప్రారంభించారు. నల్సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని న్యాయ విశ్వవిద్యాలయం కూడా వీటి నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తోంది. వీటిల్లో సమాచారం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో లభ్యమవుతుంది. ఇందులో న్యాయస్థానాల కేసుల గురించే కాక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ గురించిన సమాచారం కూడా ఉంటుంది. కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేశాక ఆ కేసును సంబంధిత అధికారుల వద్ద ఫైల్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. అంటే మహిళలకు సంబంధించిన వివాదాలకు పరిష్కారం కొరకు మహిళా కమిషన్కి, వెనుకబడిన తరగతుల వారికి సంబంధించిన వివాదం అయితే బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి, ఇలా సంబంధిత సంస్థలకు కేసును పంపడానికి సహాయం చేస్తారు. ఈ పోర్టల్ ద్వారా వ్యక్తి ఆన్లైన్ అప్లికేషన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపించవచ్చు. ఈ దరఖాస్తు పరిశీలించి అర్హమైందిగా భావిస్తే ఫిర్యాదును బట్టి సంబంధిత శాఖలకి పంపి తగిన సహాయాన్ని చేస్తుంది. అంటే న్యాయవాదులను నియమిస్తుంది, ఖర్చులను భరిస్తుంది. ఇలా ప్రభుత్వం ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇది ప్రభుత్వ బాధ్యత అని అనుకోకుండా సామాజిక బాధ్యతగా అందరూ ఈ దిశలో కృషి చేయాలి. ఈ విప్లవాత్మకమైన చర్యలను ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే అంత త్వరగా సమసమాజం, చట్ట విధేయత గల సమాజం ఏర్పడుతుంది. ఈ విప్లవం తక్కువ వారిని సమానులుగా మార్చే రాజ్యాంగ స్ఫూర్తికి దోహదపడుతుంది అని జస్టిస్ సబర్వాల్ అన్నారు. ఈ న్యాయ సాక్షరతా కార్యక్రమాలు ఫలవంతంగా జరిగినట్లయితే అట్టడుగు ప్రజలకు సమాన హోదా, హక్కులు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో వారికి ఉన్న ప్రత్యేక హక్కుల గురించి చెప్పాలి. ఈ ఆ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేయబడ్డ చట్టాల గురించి వివరించాలి. ఆ హక్కులను ఎలా అనుభవించవచ్చో తెలియచేయాలి. అంటే హక్కులను అనుభవిస్తూ వారు వారి జీవితాలను ఫలప్రదం చేసుకునేట్లుగా ప్రోత్సహించడమే లీగల్ లిటరసీ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం. న్యాయ సాక్షరత అన్నది చాలా ముఖ్యమైన విషయం. న్యాయాన్ని గురించి అందరికీ అవగాహన లేనప్పుడు అందరికీ సమాన న్యాయం జరిగే అవకాశం లేదు. మనం చేసే పని తప్పు అని కానీ, చట్ట విరుద్ధం అని కానీ తెలిస్తే చాలామంది ఆ పనులు చేయరు. కాబట్టి ఈ అవగాహన చాలా అవసరం. అలాగే వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు తనకి ఆ అన్యాయాన్ని ఎదిరించే హక్కు ఉందని తెలియకపోయినా అతనికి న్యాయం జరగదు. ఎందుకంటే ఆ అన్యాయాన్ని మౌనంగా భరిస్తూ ఉంటాడు కనుక. మరో విషయం, అన్యాయం అని తెలిసినా ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోయినా న్యాయం జరగదు. వీటన్నింటికీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఈ జస్టిస్ ప్రాజెక్ట్ పరిష్కారాలు చూపిస్తున్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం, ఇతరులకు ఉపయోగించుకునేలా చేయడం మనందరి బాధ్యత. ఇక చివరగా అక్షరాస్యత, న్యాయ సాక్షరతలో ఉన్న తేడా ఏమిటి అంటే, అక్షరాస్యులు ఇది నాది అని చెప్పగలిగితే, న్యాయ సాక్షరత ఉన్న వ్యక్తి ఇది చట్టబద్ధంగా నాది అని చెప్పగలుగుతారు. ఈ చెప్పే విధానంలో చాలా తేడా ఉంది. చట్టబద్ధత అన్నది ఆ వ్యక్తికి ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని సూచిస్తుంది. ఈ అవగాహన అందరికీ రావాలనే మనందరి కోరిక. అప్పుడే సమసమాజం కల నెరవేరుతుంది.
గాంధీజీ చెప్పినట్లు

దేశం గొప్పతనం అది బలహీన వర్గాలకు ఎంత రక్షణ కల్పిస్తోంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రక్షణ న్యాయ సాక్షరత వలనే సిద్ధిస్తుంది. అందుకే అందరం ఆ దిశగా పనిచేద్దాం.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వీటి మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఇరు దేశాలు ఉల్లంఘించడంతో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేస్తుండగా, బదులుగా అమెరికా సైనిక స్థావరాలు, నౌకాదళ ఆస్తులపై ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. అమెరికాతో కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం కింద తమ బాధ్యతలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజిం గరీబ్ అబాదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో అమెరికా ఒప్పందంలోని తన బాధ్యతలను ఉల్లంఘిస్తూ దూకుడు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఇక ఇరాన్ జరుపుతున్న దాడుల్లో కువైట్లో అత్యధిక నష్టం సంభవించినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కువైట్లోని డీసాలినేషన్ సెంటర్తో పాటు చమురు ఉత్పత్తి కేంద్రం ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిందని కువైట్ అధికారులు వెల్లడించారు. ఇక తాము చేసిన దాడుల్లో ఇరాన్ నిఘా కేంద్రాలు, సైనిక రవాణా మౌలిక సదుపాయాలు, భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలు, సముద్ర సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 2 వారాల్లో అమెరికా జరిపిన దాడుల్లో కనీసం 50 మంది మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. గత శనివారం ఒక వంతెనపై జరిగిన వైమానిక దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇక ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోవడాన్ని తాను ఏమాత్రం పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిలువరించాలన్నదే తమ లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అదేవిధంగా రష్యాపై ప్రతిపాదించిన ఆంక్షల బిల్లులో ఇరాన్ కూడా చేర్చాలని ట్రంప్ రిపబ్లిక్ పార్టీ సభ్యులకు సూచించారు. రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లులో ఇరాన్పై కూడా నిబంధనలు పొందుపరచాలని స్పష్టం చేశారు. ఇరాన్ మద్దతున్న యమెన్ హౌతీ తిరుగుబాటు దళాలు సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించాయి. యమెన్పై విధించిన దిగ్బంధానికి, అలాగే సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హౌతీ సైనిక ప్రతినిధి యహ్యా సరీ తెలిపారు. సౌదీ అరేబియాపై సముద్ర పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇది ప్రత్యుత్తర చర్య అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఎర్ర సముద్రాన్ని ఎడెన్ గల్ఫ్తో అనుసంధానించే అరేబియా ద్వీపకల్పం దక్షిణ అంచున ఉన్న కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్ మందెబ్ జలసందులో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12% సరుకు రవాణా ఈ సముద్ర మార్గం ద్వారానే సాగుతోంది. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి ఇప్పటి వరకు సుమారు 3,750 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన అదనపు నిధుల అభ్యర్థనపై సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ నిర్వహించిన విచారణలో ఆయన వివరాలను వెల్లడించారు. హార్మో జలసంధి ప్రాంతంలో మళ్లీ ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం దాదాపు 8,800 కోట్ల అమెరికన్ డాలర్ల అదనపు నిధులను ట్రంప్ ప్రభుత్వం కోరుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన సైనిక వ్యయాలతో పాటు సెప్టెంబర్ 30 వరకు సైనికుల వేతనాలు, నిర్వహణ, కార్యాచరణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ అంచనా రూపొందించినట్లు హెక్సెత్ తెలిపారు.
2: Well, that 75 is, there's plans and designs on that, part of the rebuild of our military, which had to be undertaken. And so the one big, beautiful bill gave us specific avenues. But I'd have to get you the exact numbers of what that is left. This is rebuilding our military from what was not funded in the past under the Biden administration. So this is from 2026, one big, beautiful bill, which helped move the president's priorities like Golden Dome for America, move away from all the woke priorities of what the Biden administration was pursuing. Senator, the estimate we have as of today is $37.5 billion.
1: అయితే అమెరికా ప్రతినిధుల సభ 1.15 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన రక్షణ విధాన బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. అమెరికా ఇజ్రాయెల్ సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రతిపాదనలను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఈ బిల్లు తదుపరి ఆమోదం కోసం అమెరికా సెనేట్కు వెళ్లింది. అయితే ఈ చట్టం ద్వారా అమెరికా సైనిక దళాలకు మరింత మద్దతు లభించడంతో పాటు అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, క్షిపణి నిరోధక వ్యవస్థలను మరింత పటిష్టం చేయడం సాధ్యమవుతుందని రిపబ్లిక్ పార్టీ సభ్యులు తెలిపారు. రష్యాపై యుక్రెయిన్ శనివారం రాత్రి జరిపిన డ్రోన్ దాడుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. యుక్రెయిన్కు చెందిన డ్రోన్లు రష్యాలోని ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థకు చెందిన 2 భారీ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. కొటోవస్క్ పట్టణంలో ఉన్న గిడ్డంగిలో రాత్రి విధుల్లో ఉన్న 7 కార్మికులు మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. మరొకటి మాస్కో సమీపంలోని ఎలక్ట్రోస్టాల్లో ఉన్న గిడ్డంగిలో ఒక కార్మికుడు మరణించగా 36 మంది గాయపడ్డారు. డ్రోన్ తయారీకి అవసరమైన నిషేధిత విడిభాగాలు, నావిగేషన్ పరికరాల సరఫరాకు ఉపయోగిస్తున్న 2 కీలక లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. అయితే యుక్రెయిన్ జరిపిన దాడికి రష్యా కీవ్ నగరంపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. యుక్రెయిన్ దేశవ్యాప్తంగా 41 క్షిపణులు, 125 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. వీటిలో అత్యధిక క్షిపణులు రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులు యుక్రెయిన్ సైన్యానికి చెందిన కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించినవేనని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా

0: రష్యా నల్ల సముద్ర తీరంలోని కాస్పియన్ పైప్లైన్ కన్సార్టియం సిపిసి టెర్మినల్ వద్ద నిలిపి ఉంచిన రెండు చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా అక్కడ చమురు లోడింగ్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నాయకుడు యాండీ బర్నమ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధానమంత్రి అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద తను చేసిన ప్రసంగంలో రాజకీయాలను సమస్యల పరిష్కారానికి మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని, తన నాయకత్వం దేశానికి ఒక కీలక మలుపుగా నిలుస్తుందని బర్నం పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని, బ్రిటన్ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా అందరూ కలిసి కృషి చేయాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు యాండీ బర్నం పిలుపునిచ్చారు.
1: That I am the sixth person in the last 10 years to walk up this street. The seventh Prime Minister since 2016. Making this a moment for reflection and new resolution. It requires my generation of politicians to raise our game and rise to the new challenge. Britain needs to show the world that we can regain our stability once again, and that is our challenge, to make politics work, to make it work better.
0: ఇక అంతకుముందు కీ స్టార్మర్ ప్రధానమంత్రి హోదాలో 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి ప్రసంగిస్తూ లేబర్ పార్టీ నాయకుడు యాండీ బర్నమ్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వెనిజువెలాలో గత నెల సంభవించిన వరుస భూకంపాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,069కి చేరింది. ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిక్స్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రకృతి విపత్తులో 16,740 మంది గాయపడగా 6,462 మందిని సురక్షితంగా రక్షించారు. రాజధాని కారాకస్తో పాటు లాగ్వైరా, మిరాండా, అరాగ్వా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 107 తాత్కాలిక సహాయ శిబిరాల్లో ప్రస్తుతం 21,235 మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే భూకంప బాధితులకు మానవతా సహాయం అందించిన 28 దేశాలకు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ కృతజ్ఞతలు తెలిపారు. కారాకస్లోని సహాయ సామగ్రి సేకరణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె విదేశాల నుంచి వచ్చిన 2,000 టన్నులకు పైగా సహాయ సామగ్రిని వర్గీకరించి తాత్కాలిక శిబిరాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. దక్షిణ అమెరికా దేశమైన గయానాలో 116 మంది ప్రయాణికులు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీ పడవ పొమరెన్ నది సమీపంలో శనివారం బోల్తా పడింది. గయానా తీరంలో మునిగిపోయిన ఈ ఫెర్రీ ప్రమాదంలో ఇప్పటివరకు 67 మందిని సురక్షితంగా రక్షించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఫెర్రీలో ప్రయాణిస్తున్న 116 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బందిలో 15 మంది చిన్నారులతో సహా 67 మందిని రక్షించగా ఇంకా పలువురు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 50% సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై కెనడా వివక్షపూరిత వైఖరిని కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొత్త సుంకాలు మరో 30 రోజుల్లో అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ నిర్ణయంపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని, అవి అమెరికా మెక్సికో కెనడా ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. గత 18 నెలలుగా అమెరికా తన వాణిజ్య సంబంధాలను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కెనడా ఇప్పటికే పలు సమగ్ర ప్రతిపాదనలు సమర్పించిందని, చర్చలను మరింత వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమాఫ్రికా దేశాల ఆర్థిక సమాఖ్య ఈకోవాస్ నూతన అధ్యక్షుడిగా సెనెగల్ అధ్యక్షుడు బసిరో ఫాయే ఎన్నికయ్యారు. సియరాలియోన్లో ఆదివారం జరిగిన ఈకోవాస్ 69వ సాధారణ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వ అధినేతల సమావేశంలో ఫాయేను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. భద్రతా సవాళ్లు, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అలాగే మాలి, బుర్కినాఫాసో, నైజర్ దేశాలు ఇకోవాస్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టడం సంస్థకు కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. ఫ్రాన్స్లో 15 సంవత్సరాలలోపు పిల్లలు సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించకుండా నిషేధించే చారిత్రాత్మక బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఫ్రాన్స్ పార్లమెంట్లోని ఉభయ సభలు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశాయి. ఈ చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు ఉపయోగించడాన్ని కూడా నిషేధించారు. ఈ నిర్ణయంతో సామాజిక మాధ్యమాల వినియోగంపై సమగ్ర నిషేధాన్ని ఆమోదించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా ఫ్రాన్స్ నిలవనుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం గురువారం జరిగింది. ఈ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక రాజకీయ, ఆర్థిక భద్రతా అంశాలపై చర్చించే అత్యున్నత వేదికలలో ఒకటి. ఈ సమావేశంలో ఆసియాన్ సభ్యదేశాలతో పాటు భారత్, అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా తదితర దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం తరపున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఈస్ట్ ఆసియా సమ్మిట్ ప్రారంభ ఉపన్యాసంలో ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి లాజరో ప్రసంగిస్తూ,
2: As we begin this meeting, we

0: Presentation with practical cooperation in diverse work streams such as peace and security, connectivity, economic cooperation and trade.
1: ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, సముద్ర భద్రత, సరఫరా గొలుసుల బలోపేతం, ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్ భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆహార భద్రత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సముద్ర రవాణా స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కూడా సభ్యదేశాలు ఉద్ఘాటించాయి. ఫిలిప్పీన్స్ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ను కలిసి ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు భారత్ పూర్తి మద్దతును ప్రకటించారు. అదేవిధంగా నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ తో సమావేశమైన జయశంకర్ భారత నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. సెమీకండక్టర్లు, జలవనరుల నిర్వహణ, గ్రీన్ హైడ్రోజన్, ఆరోగ్య రంగం, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి. భారత్ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతం నూరిస్తాన్ ప్రావిన్స్ లో కుండపోత వర్షాలతో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడగా 100 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఫుట్బాల్ ప్రపంచకప్ 2026 విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. అమెరికాలోని న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ 1-0 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినో చేతుల మీదుగా స్పెయిన్ జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఇక మరోవైపు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభమయ్యాయి. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తరపున మొత్తం 125 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పథకాల కోసం పోటీ పడనున్నారు. ఇందులో 77 మంది పురుషులు ఉండగా 48 మంది మహిళా అథ్లెట్లు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు మీరు వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా కృష్ణా జిల్లా మొవ్వమండలం కాజగ్రామం నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు అన్నమయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన అన్నమాచార్య కీర్తన.

కార్యక్రమంలో తర్వాత పాప వినాశనం శ్రోతలు గురుప్రసాద్, సుకన్య ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు డ్రైవర్ రాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన వేటూరి.

రాబోయే తేదీ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజనమ్మ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు. రాజకుమార్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమణ పాడిన పాట, రచన ఆరుద్ర.

తర్వాత హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి గ్రామం నుంచి జేరుపోతుల పుచ్చయ్య వీరి కోరిక మేరకు పూజాఫలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు ప్రేమలేఖ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వినబోతున్నారు. రచన భువనచంద్ర, సంగీతం దేవా.

0: తెల్లజాతి దుర్హంకారుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాట భావాలు జీర్ణింపచేసుకున్న దేశభక్తుల కుటుంబాల జీవనాన్ని నేటి యువతరం తెలుసుకోవలసిన అవసరం ఉంది. జాతీయ భావోదయం, ఉదార భావావేశం చెప్పుకోదగ్గవి. తరాలు తరలినా, యుగాలు మారినా కాలగతిలో చరిత్ర మారదు. వీరనారీమణుల తెగువ, సాహసం, పోరాట పటిమ భావితరాలకు మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం.
1: మరిన్ని విశేషాలను 1 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితా

కార్యక్రమంలో తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి శ్రోతలు బొమ్మిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు అల్లరి పిల్లలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన సిఎస్ రావు.

లంకేశ్వరుడు చిత్రానికి మను ఎస్ జానకి పాడిన పాట వినబోతున్నారు. రచన దాసరి నారాయణరావు. కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట హైదరాబాద్ వనస్థల్లిపురం శ్రోతలు దోర్నాల బాలరాజు, నరసన్న, రేణుక వీరందరి కోరిక మేరకు నా పేరే భగవాన్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: భూదాన్ పోచంపల్లి శ్రోతలు మాధవి, ఆంజనేయులు, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద ఆయేష, వీరందరి కోరిక మేరకు ఘటోత్కచుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన, నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం, దివ్యోపదేశం మాత.
2: చెప్పు.

కార్యక్రమంలో చివరిగా రఘునాథపురం శ్రోతలు హేమంత్ కుమార్, రిషితేజ్, ఆశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి వీరందరి కోరిక మేరకు పండంటి కాపురానికి 12 సూత్రాలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన కొసరాజు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా సరదాగా కాసేపు ఈ చిత్రానికి చక్రి మాలవిక పాడిన పాట, గీత రచన కందికొండ.

కార్యక్రమంలో తరువాత శ్రీమణి సాహిత్యంలో వినయ విధేయ రామ ఈ చిత్రానికి జస్ప్రీత్ జస్ మానసీ పాడిన పాట.

మీరు విన్న పాట సరైనోడు చిత్రానికి విశాల్ గానం చేశారు. రచన రామజోగయ్య శాస్త్రి. కార్యక్రమంలో తరువాత గీతా గోవిందం చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడిన పాట, గీత రచన శ్రీమణి.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.
1: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైశజ్యం మందరం. ఆ

కార్యక్రమంలో చివరిగా వేటూరి గారి సాహిత్యంలో సంఘర్షణ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ గ్రామాల కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత జింబాబ్వే జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారీలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు, పరీక్షా రంగాల్లోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పేపర్ లీక్లకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, సానుకూల సలహాల పట్ల ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ జరుగుతున్న ప్రస్తుత సమావేశంలో వచ్చేవారం పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో చెప్పారు. ప్రధానమంత్రి తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించిన ఈ ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
1: उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी. ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा.
0: నిన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన కొత్త వీడియో సందేశంలో మన సంబంధాలు మరింత బంధంతో దృఢంగా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షల వ్యూస్ సాధించడం ద్వారా ఒక రీల్కు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నూతన ప్రపంచ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. దీనికి ముందున్న రికార్డు 30 కోట్ల వ్యూస్గా ఉంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరుపుతుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. సమావేశం

తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో విన్నామని నడ్డా చెప్పారు. పరీక్ష పేపర్ లీక్లు అరికట్టేందుకు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లను తమ ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026లో పాల్గొని మాట్లాడతారు. ప్రతి రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 400 మందికి పైగా యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026ను గత నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. ఇందులో లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 చైతన్య గ్రామాలున్నాయి. 3 లక్షలకు పైగా యువజనులు పాల్గొన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. స్థానికులతో కలిసి నివసించి స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచారాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు సందర్శించడం తదితర అనేక కార్యకలాపాలను ఈ 400 మంది యువజనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక స్వరూపం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ప్రత్యక్ష అవగాహన అందించడంతో పాటు సామాజిక భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాముఖ్యత పైన లోతైన అవగాహనను పెంపొందించారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈరోజు భక్తి, కరుణ, శాశ్వతత్వానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. భగవాన్ విఠల ఆశీస్సులు ప్రజలకు ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలిగిస్తాయని, దేశాన్ని మెరుగైన సమాజంగా మలిచేందుకు దిశానిర్దేశం చేస్తుందని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఠల్ భగవానుడు, మాతా రుక్మాయి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, కొత్త ఉత్తేజం నింపాలని అమిత్ షా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి పండుగ ప్రజల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస వ్రతాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూ కశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్రను ఈవేళ తిరిగి ప్రారంభించారు. బల్తల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా యాత్రను పునః ప్రారంభించినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గర్గ్ ఆకాశవాణికి తెలియజేశారు. సురక్షితమైన యాత్ర కోసం యాత్రికులు యంత్రాంగం జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు. ఈ ఉదయం జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి 6,269 మంది యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజుల పాటు నిలిచివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఈవేళ తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితిని అధికారులు సమీక్షించి యాత్రికులకు మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాత తీర్థయాత్రను పునరుద్ధరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డం, మార్గంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను కూడా నిలిపిచేశారు. మరోపక్క కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, తీర కర్ణాటక ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ను పదవి నుంచి తొలగించారు. సంచలనాత్మకమైన ఆరోపణలపై జరిగిన ఓటింగ్లో సభ్య దేశాలు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని తీర్మానించడంతో బ్రిటన్కు చెందిన న్యాయవాది అయిన ఖాన్ను తన పదవి నుంచి తొలగించారు. ఒక మహిళ సహచరాలపై లైంగిక వేధింపుల ఆరోపణలను దాదాపు 2 ఏళ్లుగా కరీం ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలను ఖండించిన కరీం ఖాన్ తన్ను తాను సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ

0: పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచిన పారా అథ్లెట్ జుండు కుమార్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్ లో జుండు కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ ఘనత తన సామర్థ్యం, పట్టుదల, సంవత్సరాల క్రమశిక్షణకు ప్రతిబింబమని, ఆయన ప్రదర్శన అద్భుతమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మూడు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ ఈరోజు హరారే వేదికగా జరిగే రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ లో జింబాబ్వేతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో చేసిన అర్ధశతకం సహాయంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డి మృదురావళి గారు గానం చేసిన భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డి మృదురావళి గారు గానం చేసిన భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ఓం నమో వెంకటేశాయ ఈ చిత్రానికి శ్రీనిధి ధనుంజయ్ పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సంజీవని అనే ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఆలూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆరోగ్య సేవలు సులభంగా అందించేలా సంజీవని అనే ఏఐ ఆధారిత సేవలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రజావేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. ఆ తరువాత స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. గుంతకల్, బళ్లారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైల్వే లైన్లతో తూర్పు పడమర రైల్వే కారిడార్ బలోపేతం కావడంతో పాటు రాయలసీమ, ఉత్తర కర్ణాటక, గోవా ప్రాంతాల మధ్య రవాణా సౌలభ్యం పెరుగుతుందని తెలిపారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ది, సరుకు రవాణా వేగవంతం అవుతాయని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోని సింహపురి ఈ బస్సు డిపో పవర్ రూమ్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం డిపోలో ఏర్పాటు చేసిన సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం కింద రాష్ట్రానికి తొలిదశలో 750 ఈ బస్సులు మంజూరు అయ్యాయని, వాటిలో 100 బస్సులు విశాఖపట్నానికి కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, నాణ్యమైన, పర్యావరణహిత ప్రజా రవాణా సేవలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల అధికారులతో ఆయన ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా

0: దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థల ద్వారా వచ్చే నీటిని తాగునీరు, ఆరుతడి పంటలకే వినియోగించాలని సూచించారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖ జిల్లాల్లో 55 లక్షల మందికి తాగునీరు అందాల్సి ఉందన్నారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే రైతులకు సాగునీటి కొరత తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ కె నరసింహమూర్తి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గోదావరి నదీ ప్రవాహ పరిస్థితులు, డెల్టా ప్రాంతాలకు సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యతపై ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం గోదావరిలో తగినంత నీటి ప్రవాహం ఉన్నందున తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలను కూడా సమర్థవంతంగా తీర్చేందుకు కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. డెల్టా చివరి ప్రాంతాల వరకు నీరు సకాలంలో చేరేలా సాగునీటి సంఘాలు, రైతులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచిస్తూ,
1: ఈ సంవత్సరం ఎలినో ప్రభావం వర్షపాతం పైన ఇప్పటి వరకు 51% లోట్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్కే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే వరవడి ఉండడం వల్ల కృష్ణానదికి, గోదావరి నదికి ఫ్లోస్ తగ్గిపోయాయి. ఇంకా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల్లో, అలాగే తుంగభద్ర డ్యామ్ అవన్నీ నిండితే గానీ శ్రీశైలంకి రావు, అలాగే సాగర్కి రావు. సో ఇవన్నీ నిండడానికి వర్షపాతం తక్కువ నమోదైనందుకు ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కాబట్టి సో మనం పులిచింతలా నీరు డ్రింకింగ్ వాటర్కే మనం నిలుపుకోవాలి. సో కృష్ణా డెల్టాలో కూడా ఇచ్చిన నీరు ముందు త్రాగునీటి అవసరాలకి, తర్వాత ఏమైనా నీరు ఉంటుందో ఆరుదడి పట్టలకు వేసుకోవాల్సిందిగా మేము రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భోగాపురంలో భూమి నుంచి భవిష్యత్తు వరకు పేరుతో నిర్వహించిన విమానాశ్రయ ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం ప్రారంభానికి కౌంట్డౌన్ను సూచించే డిజిటల్ టైమర్ వాల్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. విమానాశ్రయం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మురుగునీటి కాలువల నిర్వహణకు యంత్రాలను వినియోగిస్తామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జాతీయ సఫాయి కర్మచారి అభివృద్ది కార్పొరేషన్ రుణాలతో కొనుగోలు చేసిన 6 వాహనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు వాహనాలు, యంత్రాలు ఉపయోగించడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు పని సులభతరం అవుతుందన్నారు. సాంకేతికతతో పరిశుభ్రత జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కమిషన్స్ కి, హెల్త్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం, ఫ్యూచర్ లో మెకానైజర్ వాడాలి, డ్రైన్స్ లో సిల్ట్ తీయడం కూడా మెకానైజర్ వాడాలి, మాన్యువల్ గా చేయడం తప్పు, అది కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత సివిలైజేషన్ పెరిగిన తర్వాత, ఇంత మెకానైజర్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు మెకానైజర్ రావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అయితే అన్ని మున్సిపాలిటీస్ లో చెత్తను తొలగించడానికి 2000 ఆటోలను యాక్చువల్ గా శాంక్షన్ చేశారు. 6 వాహనాలని 50% సబ్సిడీతో 22 మందికి ఇవ్వడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలలో ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ

0: ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ముక్కోణపు సిరీస్లో భాగంగా జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత పురుషుల క్రికెట్ జట్టు ఈరోజు రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా సాయంత్రం 4:30 భారత్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మొదటి మ్యాచ్లో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా సంజీవని అనే ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను ప్రారంభిస్తారు. రాష్టంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం నీటిపారుదల రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి గ్రోత్ ఇంజిన్గా నిలుస్తుందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మానసిక ప్రశాంతతకు ఉల్లాసానికి సంగీతం ఈ అంశం గురించి శ్రీమతి ఎండి బాలత్రిపుర సుందరి గారి ప్రసంగం వింటారు.
2: ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది. ఎల్కేజీ నుండి వృత్తి విద్యా కోర్సుల వరకు మరియు ఉద్యోగాలు చేసేవాళ్ల వరకు కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మార్గం లేదా అంటే ఉంది. అది చదువుతో పాటు ఏదైనా లలిత కళలు సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు. చిత్రలేఖనం వంటివి అభ్యసించాలంటే అందరికీ సాధ్యం కాదు. కానీ సంగీతం ఏ వయసు వారైనా నేర్చుకునేందుకు వీలైన కళ. ముఖ్యంగా గృహిణులు మనోవికాసానికి మానసిక ఉల్లాసానికి సంగీత సాధన చేయడం సరైన మార్గం. కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ సంగీతం కానీ సినిమా సంగీతం కానీ నేర్చుకోవచ్చు. సంగీతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి కచేరీలు చేసే స్థాయి కాకపోయినా సంగీతాన్ని మనం ఆనందం కోసం పాడుకోవచ్చు. చిన్నప్పుడు తల్లి జోలపాటతోనే శిశువు నిద్రపోతాడు. పాటలతో పాఠాలు చెప్పే గురువులు కూడా ఉన్నారు. ఎంత కష్టమైన విషయాన్నైనా పాటలో అవలీలగా

చెప్పే గురువులు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు కూడా పాఠాలు చదువుతూ మరోవైపు పాటలు వినడం చూస్తున్నాం. నిత్యకృత్యాలతో అలిసిపోయే మనసుకు సంగీతము స్వాంతన చేకూరుస్తుంది. విద్యార్థులకు బృందగానాలు, దేశభక్తి గీతాలు నేర్పించడం ద్వారా శృతి లయ జ్ఞానం కూడా ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతతకు సంగీతం విని ఆనందించడం ఒక ఎత్తు అయితే, సంగీతం నేర్చుకోవడం మరొక మార్గం. సంగీతం వినడానికి ఈ రోజున సాంకేతిక ఉపకరణాలు కోకొల్లలు, రేడియో, టీవీ, వివిధ ఛానళ్ళు. మనసుకు నచ్చిన ఏదైనా సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, సినిమా సంగీతం ఏదైనా వినవచ్చు. పాట వినడమే కాదు, పాట నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అవి మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత కోసం మెలడీ సాంగ్స్ని వినొచ్చు. ఉదాహరణకి

లేదా వాద్య సంగీతం వినడం వల్ల మెదడులో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. అలాగే కొన్ని శాస్త్రీయ రాగాలు విన్నప్పుడు కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. ఉదాహరణకి ఆనంద భైరవి రాగం,

అలాగే శంకరాభరణంలో కూడా వరలీలగానలోల వరలీలగానలోల వరలీలగానలోల ఇలాంటి రాగాలు వినడం ద్వారా మెదడులో ఎండార్ఫిన్స్ విడుదల చేసి మనసును నిశ్చలంగా ఉంచుతాయి. మరొక ఉపయోగం మానసిక ఉల్లాసం. మన శరీరంలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఉత్సాహభరితమైన పాటలు వినడం వలన మెదడులో డోపామైన్ అనే హార్మోన్ విడుదల చేసి తక్షణమే సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే సంగీతంలో కొన్ని రాగాలు విన్నప్పుడు కూడా ఉల్లాసం కలుగుతుంది. మోహన రాగం,

సంగీతం వినడం వలన ఒక పనిలో లేదా చదువులో ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మరొక ఉపయోగం ఆరోగ్యం చేకూరుతుంది. రక్తపోటు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి శాంతమైన సంగీతం తోడ్పడుతుంది. కర్ణాటక సంగీతంలో ఒక రెండు రాగాల్ని చెప్తాను. ఒకటి ఆహిర్ భైరవి, ఇది హిందుస్థానీ రాగం పేరు. దీనికి కర్ణాటక సంగీతంలో చక్రవాకం అనే పేరుంది.

మరొక ఉపయోగం సామూహిక గానం. ఖవాలీలు గాని భజనలు గాని విన్నప్పుడు మనిషిలో ఒంటరితనాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని నింపుతాయి. ఉదాహరణకి త్యాగరాజ పంచరత్న గోష్ఠి గానం. ఇది సంగీతం వచ్చిన వారైనా సంగీతం నేర్చుకుని వారైనా తన్మయత్వంతో ఓలలాడుతారు. ఆధ్యాత్మిక ప్రశాంతత. మనసులోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి శాంతిని చేకూర్చే శక్తివంతమైన సంగీతం భక్తి సంగీతం. కూలీనాలి చేసుకునే కర్షకులు కార్మికులు శ్రమను మర్చిపోవడానికి పాటలు పాడుకుంటూ ఉంటారు. పెళ్లిళ్ళు పేరంటాలలో సందర్భాన్ని బట్టి పాడే వేడుక పాటలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అలకపానపు పాట, అప్పగింతల పాటలు, పెళ్లికూతుర్ని ఆట పట్టిచ్చే పాటలు,

ఒక దశాబ్దంగా మరిచిపోయిన వేడుక పాటలు గానం చేయడం మంచి మార్పు. పెళ్లిళ్లలో మెహందీలు హల్దీలు సందర్భాలలో పాడే పాటలు కూడా హుషారు కోసం పాడుతున్నారు. వేడుకల మాట అలా ఉంచి నిత్య జీవితంలో చికాకులు ఒత్తిడి మర్చిపోవడానికి పాట నేర్చుకుంటే ఆ దారే వేరు. ఈ రోజుల్లో పెళ్ళై వెళ్ళిపోయినా ఉద్యోగాల కోసం తరలి వెళ్ళిపోతే మనసు మళ్లించుకోవటానికి సంగీత సాధన మంచి మార్గం.

సంగీతం అభ్యసించడం అంత సులువేమీ కాదు. దానికి మన గాత్రం సహకరించాలి, శృతి లయ విచక్షణ తెలియాలి, మన పరిస్థితిని బట్టి నేర్పే గురువు లభించాలి. విని ఆనందించడానికైనా సంగీత ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవడం చాలా మంచిది. గురులేక ఎటువంటి గుణికి అన్నారు త్యాగరాజస్వామి. వృద్ధాప్యంలో ఇహలోక చింతన వదిలించుకోవడానికి సంగీత సాధన చాలా ఉపకరిస్తుంది.

పూర్వకాలంలో భజన సంప్రదాయాలు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంచడానికి ఎంతో దోహదం చేసేది. గ్రామీణుల

0: పంపమని అనుమతి కోసం అత్తమామలని బావగారిని తోడికోడలని అడిగి చివరికి రచ్చలో కూర్చున్న రాజేంద్రభోగి మా వారలొచ్చారు నన్నంపుతారా అని అడిగితే, కట్టుకో చీరలు పెట్టుకో నగలు పోయిరా సుఖముగా పోయిరావమ్మా అనడంతో ముగుస్తుంది. ఈ పాట మన సంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అది మనసుకు ఔషధం, అది హృదయానికి శాంతి, జీవితానికి ఆనందం మరియు ధ్యానానికి కూడా ఉపయోగిస్తుంది.
1: మీరింతవరకు మానసిక ప్రశాంతతకు ఉల్లాసానికి సంగీతం ఈ అంశం గురించి శ్రీమతి ఎండి బాలా త్రిపురసుందరి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

చండీను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది చిన్నపిల్లలు, యువకులు, మత్స్యకారులు, ఈత రానివారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించేవారు ఉంటున్నారు. అయితే ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అంటే ప్రజల్లో సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ విషయాల మీద ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలు నీటిలో మునిగిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక దేశాలలో పిల్లల మరణాలకు ప్రధాన సమస్యలలో ఇది కూడా ఒకటి. ఈ మరణాల గురించి ఎక్కువగా తెలియనప్పటికీ వీటి బారిన పడే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2021 ఏప్రిల్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 25 వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డేగా పాటించాలని నిర్ణయించింది. ఇక అప్పటి నుండి అన్ని దేశాలు ఈ రోజున ప్రజలకు నీటి భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు నీటిలో మునిగిపోవడం అనేది చాలా సందర్భాలలో ప్రమాదవశాత్తు జరుగుతుంది. ప్రధాన కారణం కనుక చూస్తే చిన్నపిల్లలను చెరువుల వద్ద, బావులు, కాలువలు, ఈత కొలనుల వద్ద ఒంటరిగా వదిలిపెట్టడం, అలాగే వరదల సమయంలో బాధ్యత లేకుండా కొందరు ప్రవర్తించడం, ఇంకా ప్రవహించే నీటిలోకి వెళ్లడం, పడవ ప్రయాణాల్లో లైఫ్ జాకెట్స్ ధరించకపోవడం, అలాగే ఈత రాకపోవడం, నదులు సముద్రాలలో ప్రమాదకర ప్రాంతంలో ఈత కొట్టడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు మద్యం సేవించి ఈత కొట్టడం లేదా పడవ నడపడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో కాలువలు, చెరువులు, నీటి నిల్వలు నిండిపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ వయసు వారు ఎక్కువగా ప్రమాదాలకు లోనవుతున్నారు అని చూస్తే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 5 సంవత్సరాలలోపు పిల్లలు, 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలు, యువకులు, మత్స్యకారులు, పడవ ప్రయాణం చేసేవారు, వరద ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇక గ్రామాల్లో బావులు, చెరువులు, కాలువలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా అక్కడ ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నీటిలో మునిగిపోకుండా చూసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే కొంతవరకు వీటిని నివారించగలం. అవి ఏంటంటే, చిన్నపిల్లలను నీటి వనరుల దగ్గర ఎప్పుడూ ఒంటరిగా వదిలేయకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. ప్రతి పిల్లవాడికి చిన్న వయసులోనే ఈత నేర్పించడం ఎంతో అవసరం. నీటి వనరుల మీద ఆధారపడి మిగిలిన జంతువులకు ఇబ్బంది కలగకుండా రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. పడవ ప్రయాణాల్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలి. వరదల సమయంలో ప్రవహించే నీటిలోకి వెళ్లకూడదు. స్థానిక అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలి. ఇక పాఠశాలల్లో విద్యార్థులకు కూడా ఈ నీటి భద్రత, ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితులలో ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి. గ్రామాలలోని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఎంతో అవసరం. ప్రజలు నీటిలో మునిగిపోవడం నివారణలో ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. ప్రమాదకర నీటి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పాఠశాలల్లో ఈత శిక్షణను ప్రోత్సహించడం, గ్రామాల్లో భద్రతా కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు అవసరం. స్వచ్ఛంద సంస్థలు, స్థానిక సంస్థలు, యువజన సంఘాలు కూడా ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలి. ప్రపంచ ప్రజలు నీటిలో మునిగిపోవడం నివారణ దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మునిగిపోవడం ఒక విషాదం, కానీ చాలా వరకు ఇటువంటి ప్రమాదాలను సరైన అవగాహన, ముందస్తు చర్యలు, సమాజ భాగస్వామ్యంతో నివారించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో నీటి భద్రతపై అవగాహన పెంపొందించడం, పిల్లలకు ఈత నేర్పించడం, సురక్షితమైన నీటి వాతావరణం కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నీరు జీవానికి ఆధారం, కానీ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల అదే నీరు ప్రాణాలను బలితీసుకుంటుంది. అందుకే నీటి వనరుల వద్ద ప్రతి ఒక్కరూ అప్రమ

కార్యక్రమంలో ఇప్పుడు వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే విశేషాలు వింటారు. ప్రతి సంవత్సరం జులై 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్

0: వ్యాప్తంగా ఉండాలి. చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈత నేర్చుకోవడం, లైఫ్ జాకెట్ ధరించడం, భద్రతా నియమాలను పాటించడం వంటి చిన్న చిన్న అలవాట్లు ఎన్నో ప్రాణాలను కాపాడగలవు. ప్రపంచ ప్రజలు నీటిలో మునిగిపోవడం నివారణ దినోత్సవం అందించే ఒక ముఖ్యమైన సందేశం, జాగ్రత్తగా ఉంటే ప్రతి ప్రాణం అమూల్యమైనది. ప్రతి ప్రాణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఈ సందేశాన్ని మన కుటుంబానికి, మన సమాజానికి, మన గ్రామానికి చేరవేద్దాం. సురక్షితమైన సమాజ నిర్మాణానికి మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. మీరింతవరకు వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం వింటారు.

2:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట ప్రొఫెసర్ చిత్రానికి లతా మంగేష్కర్ గానం చేశారు.

మీరు విన్న పాట ఆగే కీ సోచ్. ఈ చిత్రానికి ఉషా మంగేష్కర్, కిషోర్ కుమార్ గానం చేశారు. కార్యక్రమంలో తరువాత మహాశక్తిమాన్ చిత్రానికి ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన యువలయ కార్యక్రమంలో నేనడగబోయే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కార్యక్రమం ప్రారంభిద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? అయితే నా మొదటి ప్రశ్న, మన దేశంలోని ఏ రాష్ట్రానికి రత్నగర్భ అని పేరు? ప్రశ్న మరొకసారి, మన దేశంలోని ఏ రాష్ట్రానికి రత్నగర్భ అని పేరు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? 0866-24-8812 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం శ్రీరామదాసు చిత్రం నుంచి ఒక పాట విందాం.

నేనడిగిన ప్రశ్న, మన దేశంలోని ఏ రాష్ట్రానికి రత్నగర్భ అని పేరు అని అడిగాను కదా, ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుండి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వినయ్ రవి కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. బిట్ర వీర్ రామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర తెనాలి నుండి కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ తులేకాదశి అంటూ పంపిస్తున్నారు. అందరికీ కూడా తులేకాదశి మంచిగా జరగాలని కోరుకుంటున్నామండి. ఈ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే శ్రీదేవి, శైలజ,

వీణా. కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మల్లీశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు, సాల్మాన్, శశిరెడ్డి, చిన్నప్ప, అహోబిలం, వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీరామ్మూర్తి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి ఎక్కడి నుంచి అన్నది పంపించలేదు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రభ చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మిడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శృతి అఖిల కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి. అనుకుంటున్నాము అంటూ కరెక్ట్ ఆన్సరే పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉద్యావంశీ, హారిక రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్, హాయ్ మేడం క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. మన దేశంలోని ఏ రాష్ట్రానికి రత్నగర్భ అని పేరు? ఓకేనా, ఆన్సర్ పంపించేయండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే కొనకల్లా రమేష్, రామోజీ, సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు గుండుగొల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మా పద్మావతి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. రొంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, మోహన కృష్ణ, లక్ష్మి, నరసమ్మ వీరందరూ కూడా ఏలూరు జిల్లా నుంచి పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ ఒకటే పంపించండి, పజిల్ లాగా పంపించొద్దు, అయితే అది లేకపోతే ఇది అని. ఓకేనా? మీకు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనిపిస్తుందో అదొకటి పంపించండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. చిలుక నారాయణ అనసూయ జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పవన్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రకాష్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

పంపించారండి. దవల లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీశ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకెవరు పంపించారో చూద్దాం. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఓకే, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, మన దేశంలోని ఏ రాష్ట్రానికి రత్నగర్భ అని పేరు అని అడిగాను కదా, ఆంధ్రప్రదేశ్కేనండి, మన రాష్ట్రానికి. ఎందుకంటే ఎన్నో అపారమైన ఖనిజాలు, సహజ వనరులు కలిగి ఉండటం వల్ల మన రాష్ట్రానికి ఆ పేరు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామా. మన శరీరంలో అత్యధికంగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవం ఏది? ప్రశ్న సరిగ్గా వినండి. మన శరీరంలో అత్యధికంగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవం ఏది? ఓకేనా? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866-24-888-12 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి ఈలోగా మనం శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాట విందాం.

నేను అడిగిన ప్రశ్న, మన శరీరంలో అత్యధికంగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవం ఏది అని అడిగాను కదా. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సాప్ చేశారు వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుండి వినయ్ యాంటోనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సత్యశ్రీదేవి ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత శ్రీదేవి, శైలజ, ప్రవీణ కడప నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి.

శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. అనంతపురం నుండి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పివై విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుండుగొలను ముకుందాచార్యులు, శేషకుమారి, మధు, రవి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కళ్యాణి చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అంజి గన్ను ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పంపించిన వారు తిరిగి పంపించొద్దు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు, వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. పంపించిన వారే తిరిగి పంపిస్తే మిగతా వారి పేర్లు చదవడానికి టైం ఉండదు కాబట్టి దయచేసి ఒకసారి పంపించిన వారు తిరిగి పంపించొద్దు. ఓకేనా? ప్రకాష్ గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంపిచెర్ల రాఘవాచార్యులు, అరుణకుమారి, మోహన కృష్ణ, లక్ష్మీ నరసమ్మ, ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. శృతి, అఖిల, కందికాయపల్లె గ్రామం నుంచి. ఏదో ఒక ఆన్సరే పంపించండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది టైప్ చేయండి. ఓకేనా? గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి. కరెక్ట్

రండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామిని, వసుంధర, తుమ్మ, పద్మావతి ఇనుమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలిం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, దేవరాజు, సల్మాన్ రాజు, శశిరెడ్డి, చిన్నప్ప, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సులోచన, కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

నెక్స్ట్ సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున, లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, సాయిరాం తనూజ, శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దవల లక్ష్మీ నరసింహారావు, సంధ్య, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత ముత్తలూరు విలేజ్ నుంచి దేవాన్షిక, రిషిధర్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బాగుందని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం, జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఇనమడుగు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుంటూరు నుండి షేక్ మహబూబ్ సుభాని రాంగ్ ఆన్సర్ పంపించారండి, అందువల్ల చదవలేదు నేను. ఓకేనా, మరి ఆన్సర్ చూద్దామా. చాలామంది రెండు రెండు ఆన్సర్స్ పంపించారు, ఈ ఆన్సర్ లేదా ఆ ఆన్సర్ అని. అలా కాదు, ఒక ఆన్సర్ పంపిస్తే అది రైటా రాంగ్ అనేది చదవడానికి కుదురుతుంది, అందుకని కొంతమంది పేర్లు చదవలేదు. ఓకేనా, మరి ఆన్సర్ చూద్దామా. నేను అడిగిన ప్రశ్న ఇంకొకరు పంపించారు, డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మరి మన శరీరంలో అత్యధికంగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవం ఏది అని అడిగాను కదా, మెదడు. మన శరీర బరువులో ఇది కేవలం 2% మాత్రమే ఉంటుంది, కానీ పీల్చే మొత్తం ఆక్సిజన్లో దాదాపు 20% వరకు ఇది వినియోగించుకుంటుంది. ఓకేనా, అందువల్ల మెదడు ఎక్కువగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవం. ఓకేనా, మరి ఈనాటి మన యువలయ కార్యక్రమంలో ప్రశ్న అడిగేందుకు సమయం లేదు కాబట్టి ఒక చిన్న పాట విందాం. పౌర్ణమి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 26వ తేదీ ఆదివారం అనగా రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆశీర్వాద్. ఆవో బాస్వన్, తుమ్సే మై ఏక్ ప్రశ్న పూచనా చాహతే హూం. బాస్వన్, తుమ్ అప్నే ఘర్ మే కూడా కచరా కహా డాల్తే హో?
2: కూడేదాన్ మే అధ్యాపికాజీ.
3: కూడేదాన్ కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
2: జ్యాదా నహీ, ఆప్ హీ బతాయియే నా అధ్యాపికాజీ.
3: ఠీక్ హై, ఆజ్ హమ్ కూడేదాన్ కే బారే మే పడేంగే. హమారా పాఠ్ కా నామ్ హై కూడేదాన్. ఈరోజు మనం కూడేదాన్, దీన్ని ఇంగ్లీష్లో డస్ట్బిన్ అని, తెలుగులో చెత్త డబ్బా అని అంటాం కదా, ముందుగా మనం విషయ ప్రవేశ్ చూద్దాం.
2: ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లం కి,
3: మొహల్లే కి,
2: మొహల్లే కి గందగీ దేకర్ లోగ్ మూహ్ దక్ లేతే హే, బోహ్ బైహేంగ్
3: బౌహే
2: బౌహే సికార్తే హే,
3: సికోడ్తే హే
2: సికోడ్తే హే. లేకిన్ కుడేదాన్ ఇసీ గందగీ కో దేతే హుయే,
3: ధోతే హుయే,
2: ధోతే హుయే సబ్కే బీమారియోం సే బచాతా హే. గావ్ ఔర్ షహరోం కో సాఫ్ సుధరా రక్తా హే. చలో ఆజ్ హమ్ కుడేదాన్ కే బారే మే జాన్ లేంగే.
3: అచ్చా సునో, ఘర్, గావ్, గల్లీ ఔర్ మొహల్లే కి గందగీ అంటే

0: మనం మన ఘర్ ఇంట్లో, గావ్ గ్రామంలో, గల్లీ అంటే వీధిలో, మరియు మొహల్లా అంటే మనం నివసించే ఏరియాలో. గందగీ అంటే చెత్తా చెదారాన్ని దేఖ్ కర్ లోగ్ ముహ్ డక్ లేతే హే, చూసి ప్రజలందరూ ముక్కుకి నోరుకి అడ్డం పెట్టుకుంటాం కదా, ఎందుకంటే దుర్గంధాన్ని భరించలేక. బౌహే సుకోడ్తే హే, బౌహే అంటే కనుబొమ్మలు, కనుబొమ్మలు కూడా ముడిచేస్తాం. లేకిన్ కూడేదాన్ ఉసి గందగీకో డోతే హుయే, కానీ చెత్త డబ్బా ఆ దుర్గంధాన్ని మోస్తూ భరిస్తూ సబ్కో బీమారియం సే బచాతా హే, అందరినీ జబ్బుల నుంచి కాపాడుతుంది. గాం ఔర్ షహరం కో సాఫ్ సుధరా రక్తా హే, ఈ చెత్త డబ్బాలు ఉపయోగించడం వల్ల గ్రామాలు నగరాలు పరిశుభ్రంగా ఉంచబడతాయి. కాబట్టి మనం ఈరోజు కూడేదాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అచ్చా అబ్బా, పడ్నా షురూ కరో.
1: మే కయీ రంగోం మే మిల్తా హూ, మేరే కయీ ఆకార్ హే, ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా రోడ్ సడక్ మే సబ్ జగహ రహతా హూ. ఆప్ సోచ్ రహే హోంగే మే కౌన్ హూ, చీజ్ హూ మే, బడే కామ్ కీ సోచే మేరే నామ్, జ్యాదా నహీ హో మేరా ధామ్, ఆతీ హూ మే సబ్కే
0: ఆతా హూ మై
1: సబ్కే కామ్.
0: అచ్చా సునో, మై కయీ రంగోం మే మిల్తా హూ, చత్రబా అంటుంది నేను అనేక రంగుల్లో దొరుకుతాను, మేరే కయీ ఆకార్ హే నాకు చాలా ఆకారాలు కూడా ఉన్నాయి, ఘర్ స్కూల్ దఫ్తర్ హుయా సడక్ ఇంట్లో గాని స్కూల్లో ఆఫీసుల్లో లేక రోడ్ల మీద, మై సాబ్ జగా రహతా హూ నెల నేను అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాను. ఆప్ సోచ్ రహే హోంగేనా, మీరు ఆలోచిస్తున్నారు కదా పిల్లలు, మై కౌన్ హూ నేనెవరో అని, చీజ్ హూ మై బడే కామ్ కి సోచో మేరా నామ్, నేనైతే బాగా ఉపయోగపడే వస్తువుని. సరే నేను మీకు ఒక క్లూ ఇస్తాను, జాదా నహీ హే మేరా దామ్, నాకు ఎక్కువ రేటు అంటే ధర లేదు, మై సబ్కే కామ్ ఆతా హూ, కానీ నేను అందరికీ పనికి వచ్చే వస్తువుని. ఇప్పుడు చెప్పండి నేనెవరు, బాస్వన్ కౌన్ సా హే వో చీజ్ బతావ్,
1: కుడేదాన్ అధ్యాపికా జీ,
0: సహీ బతాయా తుమ్నే. ఈ పాఠంలో కూడేదాన్ అంటే చెత్త డబ్బా స్వయంగా తన గురించి చెప్తోంది. అచ్చా అబ్బా ఆగే పడో.
1: అప్తో సంజే హా, మేరా నామ్ కుడేదాన్ హే, ఆజ్ మే ఆప్కో పత్తే కీ బాత్ బతావూ, సంసార్ మే ఏక్ మాత్రా మే హీ మాత్ర మే హీ హూ, జో అప్నే శరీర్ పర్ లిఖకర్ చల్తా హూ, యూజ్ మీ మేరా ఉపయోగ కరే.
0: సునో అమ్మయ్య, నన్ను గుర్తుపట్టారు కదా, మేరా నామ్ కూడేదాన్ హే, నా పేరు చెద్దడబ్బా అండి, ఆప్కో పతే కి బాత్ బతాతా హూ, ఈరోజు నేను మీ అందరికీ నా గురించిన పూర్తి వివరాలు చెప్తానండి. సంసార్ మే ఏక్ మాత్ర మై హీ హా, ఈ లోకంలో నేను ఒకే ఒక దాన్ని అండి, జో అప్నే శరీర్ పర్ లిక్కర్ చల్తా హూ, మేరా ఉపయోగ్ కరే యూజ్ మీ, నా శరీరం మీద నన్ను ఉపయోగించుకోండి అని రాసుకునే ఏకైక వస్తువుని నేనే అని కూడేదాన్ తన గురించి చెప్తోందనమాట. ఆగేపడు.
1: పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజే కా ఉపయోగ్ కూడే డాల్నే కే లియే కర్తే తే, పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, అబ్ మే ప్లాస్టిక్ టిన్ గటే లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హే, పహలే తో మేరా మూహ్ కులా రహతా తా, అబ్ తో మేనే డక్కన్ లగవా లియా హే, జబ్ మేరే ఆవశ్యకతా హో డక్కన్ కే కోలో ఔర్ ముజే ఉపయోగ్ మే లావో.
0: అచ్చా సునో, పహలే లోగ్ పురాణి బాల్టీ డిబ్బా యా కిసీ భీ టూటీ హుయీ చీజ్ కా ఉపయోగ్ కూడా డాల్నే కే లియే కర్తే తే, మొదట్లో ప్రజలు పురాణి బాల్టీ అంటే పాత బకెట్ను డబ్బాను ఏదైనా విరిగిపోయిన వస్తువును చెత్త వేయడానికి ఉపయోగించేవాళ్ళు. పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, అనేక మార్పులు కూడా వచ్చాయి. అబ్ మై ప్లాస్టిక్ టీన్ గత్తే లోహే వా స్టీల్ సే బనాయా జానే లగాహు, ఇప్పుడు నన్ను అంటే చెత్త డబ్బాని ప్లాస్టిక్ టిన్నులుగా, గత్తే అంటే కార్డుబోర్డుగా, ఇనుము లేక స్టీల్తో పెద్ద పెద్ద బాక్సులుగా తయారు చేయబడుతున్నాను. పేలతో మేరా మొహ కులా రహతాత, మొదట్లో నా నోరు కులా అంటే ఓపెన్గా ఉండేది, అంటే చెత్త డబ్బా ఓపెన్గా మూత లేకుండా ఉండేదన్నమాట. ఆప్తో మైనే డక్కన్ లగవాలియా హై, కానీ ఇప్పుడు నేను కూడా డక్కన్ అంటే పైన మూత పెట్టించేసుకున్నాను. జబ్ మేరీ ఆవశ్యకత హో అంటే ఎప్పుడైతే నా అవసరం వస్తుందో లేదా చెత్త వేయాలి అనుకున్నప్పుడు, డక్కన్ కోలో మూతను తెరవండి ఆర్ ముజే ఉపయోగమే లావో, చెత్త వేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేయండి అని చెప్తోంది. అచ్చా బాగే పడో.

0: ओ लोगो जागो, संसार में चीजें बदलती रहती है। मैं भी हर दिन परिवर्तन कर रहा हूँ। अब मैंने अपने भाइयों के को भी काम करना सिखा दिया है। नीला व काले कूड़ेदान मेरा भाई है और मैं हूँ हरा कूड़ेदान। आप मेरा नीला भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं जैसे
1: जो नष्ट नहीं होता।
0: जो नष्ट नहीं होता, जैसे प्लास्टिक, लोहे आदि। काले बाई का उपयोग
1: जीवाणु
0: जीवाणु फैलने वाली वस्तु ओम को डालने के लिए होता है, जैसे प्रयोग के बाद पट्टी, रक्त से सारी
1: फनी।
0: सनी, इंजेक्शन की सुई आदि।
1: अच्छा सुनो, जागो लोगों जागो, छत्ता डब्बा अंटोंది కదా, ప్రజలందరూ మేల్కొనండి। సంసార మే చీజే బదల్తీ రహతీ హే, ప్రపంచంలో వస్తువులన్నీ మారుతూ రకరకాలుగా వస్తున్నాయి। మై బీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా తరచుగా మారిపోతున్నాను। అంటే టెక్నాలజీ మారి రోజు రోజు కొత్త కొత్త వస్తువులు తయారు చేస్తున్నాం కదా, మనం కూడా అప్డేట్ అవ్వాలని అర్థం। అబ్ మైనే అప్నే భాయ్యోం కో బీ కామ్ కర్నా సిఖా దియా హే, చెత్త డబ్బా అంటుంది కదా, ఇప్పుడు నేను నా సోదరులకి కూడా పనిచేయటం నేర్పించాను అని। అంటే మన కూడేదానికి సోదరులు కూడా ఉన్నారట, నీలం రంగు నల్ల రంగు కూడేదాన్లు మన కూడేదాన్ సోదరులట। ఆర్ మై హూ హరా కూడేదాన్, నేనేమో ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాను అని చెప్తోంది। ఆప్ మేరే నీలే భాయి కా ఉపయోగ్, ఇప్పుడు నీలం రంగు కూడేదాన్ని దేనికోసం ఉపయోగించాలో చెప్తోంది। ఐసా కూడా డాల్నే కెలియే కర్ సక్తే హే, నీలం రంగు చెత్త డబ్బాలో ఎలాంటివి వెయ్యాలంటే జైసే ప్లాస్టిక్ లోహ ఆది జో నష్ట్ నహీ హోతే, ప్లాస్టిక్ ఇనుము లాంటి నాశనం కాకుండా ఉండే వస్తువులను వేయటానికి మాత్రమే ఉపయోగించాలి। అలాగే కాలేబాయి కా ఉపయోగ్, ఇక నల్ల రంగు చెత్త డబ్బాను జీవాణు ఫైలానే వాలి వస్తువుం కో డాల్నే కేలియే హోతా హే। జీవాణు ఫైలనే వాలి వస్తువు అంటే విషాణువులను, అంటే వైరస్ ని వ్యాపింపచేసే వస్తువుల కోసం ఉపయోగించాలి। అంటే ఉదాహరణకి గాయాలపై కట్టే పట్టీలు, ఇంజెక్షన్లు, బ్లడ్ తో తడిసిన పత్తి లాంటి వస్తువులు అన్నమాట। అచ్చా అబ ఆగే పడో।
0: మేరా ఉపయోగ ఆప్ నష్ట్ హోనే వాలా కూడా డాల్నే కే లియే కర్ సక్తే హే, జైసే సబ్జీ యా ఫలోం కి ఛిల్కే
1: చిలకే ఆది।
0: ఆది.
1: అచ్చా సును, ఇక చివరగా గ్రీన్ అంటే ఆకుపచ్చ చెత్త డబ్బాని దీన్ని నాశనం అయ్యే పదార్థాలు అంటే కూరగాయలు లేక పండ్ల తొక్కలు వేయటానికి ఉపయోగించాలి। ఆగే పడో।
0: ఆప్ ఏక్ బాత్ బతావూ, జబ్ ఆప్ మేరే ఉపయోగ కర్తే హే తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, పరంతు జబ్ ఆప్ కూడే ఇదర్ ఉదర్ ఫెంక్తే హో తో ముజే బహుత్ దుఃఖ్ హోతే హే.
1: చెత్త డబ్బా అంటుంది కదా, మీరు నన్ను ఉపయోగిస్తున్నప్పుడు ఆప్ మేరా ఉపయోగ కర్తే హై తో ముజే బహుత్ ఖుషి మిల్తీ హే, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే నాకు అంత సంతోషంగా ఉంటుంది। కానీ మీరు చెత్తని అక్కడ ఇక్కడ పారేసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అని। ఆగే పడు।
0: ఆప్ జాంతా హై కి ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరహ తరహ కి బీమారియోం కే ఆమె
1: కో
0: కో
1: ఆమంత్రిత్ కర్ రహే హే,
0: ఆమంత్రిత్ కర్ రహే హే.
1: ఇంకా ఏం చెప్తోంది, ముజే ఉపయోగ మే నా లాకర్ ఆప్ తరహ తరహ కి బీమారియోం కో ఆమంత్రిత్ కర్ రహే హే। మీకు తెలుసా, నన్ను ఉపయోగించకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పారేశారనుకోండి, దానివల్ల రకరకాల వ్యాధులకు స్వయంగా మీరే ఆహ్వానం పలికినట్లవుతుందని। ఆగే పడో।
0: यदि आप कूड़े इधर उधर फेंक गए तो गंदगी फैलती है। गंदगी से हैजा, पेचिश और डेंगू जैसे भयानक रोगों को फैलने की संभावना है। यह सच है कि स्वास्थ्य ही
1: हमारे लिए
0: हमारे लिए अनमोल खजाना है।
1: कोई
0: कोई
1: व्यक्ति
0: व्यक्ति चाहिए कितना भी धनवान क्यों ना हो, यदि उसका स्वास्थ्य ठीक नहीं हो तो उसके लिए सभी सुख बेकार है। रोगी व्यक्ति तो कोई भी काम कार्य ठीक तरह से नहीं कर पाते हैं। केवल स्वास्थ्य व्यक्ति ही सभी सुखों को पा सकते हैं। इसलिए यह ध्यान में रखना चाहिए कि आप
1: कूड़ा करकट
0: कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें।
1: अन्य

0: फायदा
1: अन्यथा नुकसान आप पर
0: आपका ही होगा.
1: आपका
0: सुनो,
1: ही होगी.
0: यदि అంటే ఒకవేళ ఒకవేళ మీరు చెత్తా చెదారం ఇదర్ ఉదర్ అంటే ఎక్కడ పడితే అక్కడ పారవేయటం వల్ల డస్ట్ అంటే మురికి వ్యాపిస్తుంది, దానివల్ల హైజా అంటే కలరా, పేచిష్, విరోచనాలు అంటే మలేరియా లాంటివి, డెంగ్యూ ఫీవర్ లాంటి భయంకరమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. స్వాస్థతో హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక అపురూపమైన అమూల్యమైన వరం. ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా ఎలాంటి సుఖమైన వ్యర్థమే. రోగి వ్యక్తికో తో కోయి బి కాయ్ టీక్ తరసే నహి కర్ పాతా. రోగం లేక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని సరిగ్గా చేయలేడు, అంటే ఇంట్రెస్ట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయలేడు. కేవలం స్వాస్థ్య వ్యక్తి సభీ సుఖంకో పాసక్తా హే. అదే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అయితే పనిని సక్రమంగా పూర్తి చేసి ఆనందాన్ని పొందగలుగుతాడు. ఇసలియే యహ ధ్యానమే రక్నా చాయేకి అంటే మనం ఏది గుర్తుపెట్టుకోవాలట, అందువల్ల మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆప్ కూడా కర్కట్ డాల్నే కెలియే అధిక్ సే అధిక మేరా ఉపయోగకరే. కాబట్టి మీరందరూ చెత్తా చెదారం వేయటానికి నన్ను ఎంతగా ఉపయోగిస్తే, నన్ను అంటే చెత్త డబ్బాని, అంత మంచి జరుగుతుంది. అన్యదా ఆప్ కాహి నుక్సాన్ హోగా, లేదంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చెప్తోంది. అచ్చా ఆగే పడు.
1: స్వచ్ఛత కా సందేశ దేనే ఆయా కురేదాన్ స్వచ్ఛత కా కార్య హి బడా మహాన్ గందగీ సే పైలే బీమారి స్వచ్ఛత కి అబ్ ఆయి బారి ఆవో బీమారియో బగాయి సారి జిందగీ నిరోగ్ బనాయి హమారి.
0: అచ్చా సునో, స్వచ్ఛత కా సందేశ దేనా దేనే ఆయా కూడేదాన్. పరిశుభ్రత, స్వచ్ఛత అనే పరిశుభ్రత అనే సందేశం ఇవ్వడానికి స్వయంగా కూడేదానే వచ్చింది. స్వచ్ఛత కా కార్య హై బడా మహాన్, పరిశుభ్రంగా ఉంచటం అనేది ఒక మహోన్నతమైన కార్యం. గందగీసే ఫైలే బీమారి అంటే మురికి వల్ల జబ్బులు వ్యాపిస్తాయి. స్వచ్ఛతకి ఆయి అబ్ బారి, కాబట్టి మనవంతుగా పరిశుభ్రంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆవో బీమారియా బగాయే సారి, అందరం కలిసి స్వచ్ఛతను పాటించి ఈ దేశంలో వ్యాపించిన రోగాలను తరిమికొడదాం. జిందకి నీరోగ్ బనాయే హమారి, అందరం కలిసి మన జీవితాన్ని రోగాలు లేని ఆరోగ్యప్రదమైన జీవితాలుగా తీర్చిదిద్దుకుందామని కూడేదాన్ మనకి చెప్తోంది. పాట సమజ్మే ఆగయా భాష్వంత్
1: జీ అధ్యాపిక జీ,
0: యానీ ఇస్ పాట మే అంటే ఈ పాటల్లో మనకి చెత్త బుట్ట దాని వల్ల ఉపయోగం చేయకపోతే ఏం జరుగుతున్నది తెలుసుకున్నాం కదా. అచ్చా ఆస్ కా పాట ఇహి సమాప్తి కరేంగే భాష్వంత్.
1: ధన్యవాద్ అధ్యాపిక జీ.
0: శుభాశీష్.
2: కుడేదాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ దామోదర గణపతి రావు బృందం వారు ఆలపించిన జానపద గీతాలు వింటారు.
4: రంగుల చీరే గట్టి రవల కమ్మలు పెట్టి రంగుల

సిగ్గుత సచ్చిపోయి ఇంట్లోకు కోనుంటే, సిగ్గుత సచ్చిపోయి ఇంట్లోకు కోనుంటే కన్ను సైగలు.

ఎవరితో చెప్పకుండా గోంగూరకి, నేనెల్ల కిల్ల కిల్లేనమ్మా గోంగూరకి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. వేటూరిగారి సాహిత్యంలో అర్జున్ చిత్రానికి ఉన్నికృష్ణన్, హరిణీ బృందం పాడిన పాట

0: నేటి స్వతంత్ర జీవనం నాటి వీరుల త్యాగఫలం. వీర నారీమణుల వీరోచిత పోరాటాలను స్మరించుకోవాలి. సంఘ విద్రోహుల నుండి, దేశద్రోహుల నుండి, మత విధ్వంసకాల నుండి మన స్వేచ్ఛా భారతం యొక్క ఐక్యతను కాపాడగలరని ఆశిద్దాం.
1: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

0: చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: యోవాణి యోజనల కార్యక్రమం.

అందరికీ నమస్కారం. యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూలై 25 శనివారం. ఈ వారాంతపు సాయంత్రం మీ అందరికీ ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అనగా జూలై 25వ తేదీకి చరిత్రలో ఒక గొప్ప విశేషం ఉంది. సరిగ్గా 1984లో ఇదే రోజున స్వెట్లానా సవెత్స్కాయా అనే మహిళ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో నడిచిన చరిత్ర సృష్టించారు. ఒక మనిషి అంతరిక్షంలోకి వెళ్ళి నడవడం అనేది మానవ జాతి సాధించిన ఒక అద్భుతం. ఇది మన యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. మన కళ్ళ ముందు ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా మనలో సాధించాలి అనే పట్టుదల ఉంటే ఆకాశం కూడా మనకు హద్దు కాదు అని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. మీ కలల ప్రయాణంలో మీరు కూడా ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలని, ఎప్పుడూ ముందుకే సాగాలని కోరుకుంటూ

పుట్టడం లేదు అని ఎంతో క్షోభ అనుభవించే ఎన్నో వేల లక్షల జంటల జీవితాల్లో ఈ ఐవీఎఫ్ విధానం ఒక కొత్త వెలుగు నింపింది. ఒక ప్రాణానికి జన్మనివ్వడం, ఆ పసికందు ఏడుపు వినడం అనేది ఏ తల్లిదండ్రులకైనా మాటల్లో చెప్పలేని మధురానుభూతి. ఇలాంటి ఆనందాన్ని ఎందరికో పంచుతున్న వైద్యులకు, ఈ అద్భుతమైన సైన్స్కి ఈరోజు మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ చిన్నారి నవ్వులు తెచ్చే ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ మధురమైన పాట మీకోసం. బాహుబలి నుంచి MM కీరవాణి మౌనిమ పాడిన పాట మీకోసం.

ఈ రోజు అనగా జూలై 25కి ఉన్న మరో అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత వరల్డ్ ఐవీఎఫ్ డే. సైన్స్ మరియు వైద్య రంగం మానవాళికి ఇచ్చిన అతిపెద్ద వరాల్లో ఈ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఒకటి. సరిగ్గా 1978 జూలై 25న ప్రపంచంలోనే మొట్టమొదటి ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ జన్మించింది. పిల్లల

పాట తర్వాత మళ్ళీ స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మరో విభిన్నమైన రోజు అన్నమాట, అదే నేషనల్ వైన్ అండ్ చీజ్ డే. బహుశా మనకిది కాస్త కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రపంచ పాకశాస్త్ర కలినరీ సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండ్ల రసాలను ఎన్నో ఏళ్లగా పులియబెట్టి ఎంతో ఓపికగా తయారు చేసే వైన్, అలాగే పాలతో అద్భుతంగా చేసే రకరకాల చీజ్, ఈ రెండిటి కలయిక ఒక అద్భుత రుచిని ఇస్తుందని ఆహార ప్రియులు చెబుతున్నారు. ఇది కేవలం ఏదో తినడం తాగడం మాత్రమే కాదు, ఈ రుచులను ఆస్వాదించడం అనేది అదొక కళ వందల ఏళ్ల క్రితం మొదలైన ఈ సంప్రదాయం ఈరోజుకి ఒక పండుగ

ఎలా జరుపుకుంటున్నారంటే మనుషులు ఇచ్చే ప్రాముఖ్యత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. విభిన్న దేశాల ఆహార సంస్కృతులను తలుచుకుంటూ ఈ ఆనందకరమైన పాటను ఆస్వాదించుదాం.

తరిల్లేల బొంటిలో నిరగటం అంత రక్కలే సీయగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.

పాటల ప్రయాణంలో మళ్ళీ కలుసుకున్నాం. ఈరోజు జులై 25. ఎన్నిసార్లు చెప్తున్నాను? సరేలేండి, విషయం ఏమిటంటే ఇవాళ మరో అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇవాళ నేషనల్ క్యారోసెల్ డే. క్యారోసెల్ అంటే అదేనండి మన జాతరలో ఎగ్జిబిషన్లో ఉండే రంగురంగుల గుర్రాల రంగుల రాట్నం. ఎంత టెక్నాలజీ వచ్చినా, చేతిలో ఎన్ని వీడియో గేమ్స్ ఉన్నా, ఆ రంగుల రాట్నం మీద కూర్చున్నప్పుడు పిల్లల మొహంలో కనిపించే ఆ స్వచ్ఛమైన ఆనందం ఎప్పటికీ వెలకట్టలేనిది. బహుశా మీ చిన్నతనంలో మీరు కూడా మీ నాన్నగారితోనో తాతయ్యతోనో వెళ్ళి ఆ గుర్రాల మీద కూర్చొని ఎంతో మురిసిపోయి ఉంటారు. ఆ గుండ్రంగా తిరిగే ప్రయాణం మనకి ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగులుస్తుంది. ఒకసారి మీ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఆ రంగుల రాట్నం ఎక్కిన ఆనందాన్ని గుర్తు చేసుకోండి. ఆ మధురమైన బాల్యపు జ్ఞాపకాలతో పాటు ఈ అందమైన పాటను విందాం. కూలీ చిత్రానికి అనిరుద్ రవిచందర్, సుభ్లాషిణి పాడిన పాట.

ఈరోజు జులై 25. అయ్యో, మళ్ళీ చెప్పానా? సారీ, ఈసారి చెప్పంలేండి. ఇవాళ కలినారిన్స్ డేగా కూడా జరుపుకుంటారు. అంటే వంటను ఒక కళగా భావించి ప్రేమించే వాళ్ళ రోజు అన్నమాట. వంట చేయడం అనేది కేవలం కడుపు నింపే ఒక దైనందిన ప్రక్రియ కాదు, అదొక అద్భుతమైన కళ. కొందరు వంటలు కేవలం ఉప్పు, కారం, కూరగాయలతో చేస్తారు. వాళ్ళ అపారమైన ప్రేమను, ఇమోషన్స్ని అందులో రంగించి చేసేవారికే ఈ కలినరెన్స్ డే. మనం రోజంతా ఎంత అలసిపోయి ఇంటికి వెళ్ళినా వేడి వేడిగా మనకి ఇష్టమైన వంటకం ఎదురుగా కంచంలో కనిపిస్తే చాలు, ఆ మొదటి ముద్ద తినగానే మన అలసట, స్ట్రెస్ అంతా ఎక్కడికో ఎగిరిపోతుంది కదా. ముఖ్యంగా అమ్మ చేతి వంటలో ఉండే ఆ మ్యాజిక్ ప్రపంచంలో ఏ 5-స్టార్ హోటల్లోనూ దొరకదబ్బా. అలాగే మన కోసం ఎంతో కష్టపడి వండి పెట్టే స్నేహితులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా సరే ఆ వండే ప్రతి ముద్దలోనూ వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. ఈరోజు కేవలం ఆహారం మాత్రమే కాదు, ఆ ఆహారాన్ని అద్భుతంగా వండే ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకొని ఆదరించాల్సిన రోజు. ఈ వారాంతంలో మీకు ఇష్టమైన వాళ్లతో కలిసి ప్రశాంతంగా భోజనం చేస్తూ ఆ అందమైన క్షణాలను ఆస్వాదించండి. ఒక మంచి వంటకం చుట్టూ అల్లబడే సరదా ముచ్చట్లు జీవితాంతం ఒక అందమైన జ్ఞాపకంలా మనసులో ఉండిపోతాయి. వినబోతున్నారు హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక

ఇవాళ వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే. దీని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలామంది, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు నీటిలో మునిగి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి నీటి ప్రమాదాలను అరికట్టి విలువైన ప్రాణాలను కాపాడడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి యుఎన్ ద్వారా ప్రతి ఏటా నిర్వహించే ఈ రోజున ప్రజల్లో వాటర్ సేఫ్టీ పట్ల విస్తృతంగా అవగాహన పెంచుతారు. సురక్షితంగా ఈత కొట్టడం ఎలా, నీటి ప్రమాదాల్లో ఉన్నవారిని ఎలా రక్షించాలి అనే విషయాలపై చాలా చోట్ల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన దగ్గర ముఖ్యంగా ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో చెరువులు, కాలువలు మరియు నదుల దగ్గర మనం చాలా అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. పిల్లలు నీటి కుంటల దగ్గర ఆడుకుంటున్నప్పుడు పెద్దలు ఖచ్చితంగా వారిని గమనిస్తూ ఉండాలి. నీటి దగ్గర మనం తీసుకునే ఒక చిన్న జాగ్రత్త ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని ఎప్పటికీ మర్చిపోకండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. సురక్షితంగా ఉండండి. హిట్ 3 చిత్రం నుండి మీకోసం ఈ పాట.

Try, but you can't escape my sight.

0: ఎప్పటికైనా ఎంత పారించు హింసే అవునా, మెచ్చుకోత లోకమంత జరుగుతున్న ఊచకోత. వద్దు ఆపకింక మృత్యురాత కలుపు చీడ ఏడి వేత.
1: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం సాయంత్రం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా సంజీవన పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతుందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వివరాలు. ప్రజల ఆరోగ్య భద్రతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో సంజీవని కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సంజీవని ప్రాజెక్టును ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆరోగ్యవంతమైన కుటుంబం ఆరోగ్య

0: సమర్థవంతమైన గ్రామం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్య రక్షణే సంజీవన విధానమని, ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు తయారు చేసి వాటి ద్వారా ఆరోగ్య భద్రత ఇచ్చేందుకే సంజీవని ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ను సంజీవని ద్వారా నమోదు చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రజారోగ్యంతో పాటు ప్రజా సంక్షేమం కోసం వివిధ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: సంజీవని ప్రాజెక్ట్ని ఆలూరులో ప్రారంభించాం. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరియు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
0: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, టమోటా ధరలు రైతులకు కిలోకు కేవలం 2 రూపాయలు మాత్రమే లభిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి రైతులను అయోమయానికి గురిచేసే విధంగా ప్రచారం చేయటం సరికాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టమోటో సగటు ధర కిలోకు 10.55 రూపాయలుగా ఉందని, అన్నమయ్య జిల్లాలో 10.58 రూపాయలు, మదనపల్లి మార్కెట్లో 11 రూపాయల ధర నమోదవుతున్నట్టు మంత్రి తెలియజేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్లో సరఫరా, డిమాండ్ను సమతుల్యం చేసేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక చికిత్సా విభాగాల ఏర్పాటు ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా తల్లి నవజాత శిశు సంరక్షణలో ఎంఎన్సియు కీలక పాత్ర పోషిస్తోందని, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా అమలు చేసి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను మంత్రి ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 28-29 తేదీల్లో సింహాచలం గిరి ప్రదక్షిణ జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో హోంమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 32 కిలోమీటర్ల మేరకు జరిగే గిరి ప్రదక్షిణ మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమిష్టి కృషి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అనిత అధికారులకు సూచిస్తూ,
2: తొలిపావంచ దగ్గర 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30-10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. భక్తులెవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా 32 కిలోమీటర్లు దారింత చాలా హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడ్, రెవెన్యూ సైడ్, పోలీస్ సైడ్, హెల్త్ సైడ్, ఆల్ అలైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. తొలిపావంచ
0: రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50% గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. జిల్లాల వారీగా సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవులు క్షీణించిన ప్రాంతం

తల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్ దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నంలోని సింహపురి ఈ బస్ డిపో పవర్ రూమ్ను ఈరోజు ప్రారంభించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద ఏర్పాటవుతోన్న సింహపురి ఈ బస్ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖపట్టణానికి కేటాయించిన 100 విద్యుత్ బస్సుల నిర్వహణకు ఆధునిక పవర్ రూమ్ సన్నద్ధమైనట్టు తెలియజేశారు. పవర్ రూమ్తో పాటు సబ్స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తి కానున్నాయన్నారు. మరో 2-3 నెలల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ బస్సులు వచ్చే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి తొలిదశలో 750 ఈ బస్సులు రాగా అందులో విశాఖకు 100 బస్సులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుత బస్సులతో పాటు కొత్త ఈ బస్సులతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు. పర్యావరణ హిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం జరగదని, అపోహలకు తావులేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో భాగంగా దేశంలో 50% పచ్చదనం ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణతో కలిసి గుంటూరులోని శిల్పారామంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి క్లీన్ గుంటూర్ పోస్టర్లను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గుంటూరు పార్లమెంటు పరిధిలో నాటుతోన్న

సదుపాయాలతో రానున్న 10 సంవత్సరాల్లో వికసిత పట్టణంగా గుంటూరును మార్చనున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా ఆరోగ్య భద్రత లక్ష్యంగా సంజీవని పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: गांधीनगरे उच्चस्तरीय समीक्षासभाम् आयोजितवान्। दिल्ल्यारक्षिबलेन नागरिकान् नवदिल्लीक्षेत्रं प्रति यात्रां न कर्तुं सूचितमस्ति। सम्पूर्णे मण्डले अत्यधिकजनसमूहः, अत्यधिकः यातायातसङ्कटश्च दृश्यते। परामर्शं विनिमयीकुर्वता आरक्षिबलेन यात्रिणः विलम्बं निवारयितुं, बाधामुक्तं यात्रां सुनिश्चेतुं च वैकल्पिकमार्गान् उपयोक्तुं निर्दिष्टम्। भारतीय स्क्वैश क्रीडिका अनाहत सिंह ऐतिह्यं विरिच्य जूनियर स्क्वैश चैंपियनशिप श्रृंखलाया महिला एकल निर्णायक द्वंद्वे स्वीय स्थानं रक्षितवती। अन्ते क्रिकेट क्रीडायां, पुरुष क्रिकेट क्रीडा श्रृंखलायां भारत जिम्बाब्वे देशयोः मध्ये 20-प्रति 20 अंतरराष्ट्रीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य हरारे नगरे प्रचलति। भारतेन जिम्बाब्वे देशस्य सम्मुखे 20-अधिक 200 धावनांकानां लक्ष्यम् उपस्थापितम्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 డియర్ ఎఫ్ఎంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈ సాయంత్రం 7:05 రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల నుంచి రిలే అవుతాయి. ఎడంపావుకి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్యం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత, ఈ అంశం గురించి దర్శి ఆత్మా బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గీతాలు వింటారు. ఇక ఈ సాయంత్రం 7:45 రాత్రి 8:40 చిత్రమంజరిలో ఫిలిం గీతాలు వినగలరు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాల సమాహారం. 8:15 ఈ వారం పార్లమెంట్లో జరిగిన ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు. రాత్రి 9:00 ఆంగ్ల వార్తలు, 9:30 స్పాట్లైట్, 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ నుంచి. 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:45 విజయవాడ నుంచి ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక రేపు ఉదయం 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు ఉదయం 6:10 భక్తిరంజన్లో సూర్యస్తుతి మరియు క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో చేయూత వ్యాఖ్యానం డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం వివరాలు వింటారు. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాటలో కార్గిల్ విజయ్ దివస్ విశేషాలు, తర్వాత మనసులో మాట మాలతీ చందూర్ గారి నవలా పఠనం శ్రీ శారదా శ్రీనివాస్. 7:45 మృదుమధుర గీతమంజరి భావలహరి ప్రసారమవుతుంది. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఈ అంశం గురించి మార్కాపురంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇక రేపు ఉదయం 10:00 నుండి 10:55 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. తర్వాత 10:55 నుండి 12:28 మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమై ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వినబోయే ముందు

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: హే నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది గ్యారంటీడ్ అడిషన్స్ 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్ ఇందులో ఆటో కవర్ కూడా ఉంది ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్
4: ఈనాటి డిఆర్ఎఫ్ఎం కార్యక్రమంలో మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు తర్వాత సినిమా పాటలు ఉంటాయి ముందుగా వినండి మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు
5: డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ ఉత్తరాన్ని కనిగిరి నుంచి మస్తాన్ షయాన్ అయాన్ మహీగార్లు రాశారు జులై 8 ఉదయం ప్రసారమైన భక్తిరంజని చేను ముచ్చట్లు కార్యక్రమం విన్నాం అనంతరం సూక్తి ముక్తావళిలో సత్యవాక్కు గురించి బాగా విశదీకరించారు మానవునికి విలువ ఇచ్చేది సిరి సంపదలు కావు సమాజంలో నమ్మకము నిజమైన వాక్కు గలవారికి నిజమైన విలువ అందుకోసం మనం ఎప్పుడూ అబద్ధమాడరాదు ఒక్కసారి అబద్ధమాడి సమాజంలో విలువను కోల్పోతే మానవుడు ఎందుకు పనికిరాడు సత్యహరిశ్చంద్రుడు శ్రీరాముడు శిబిచక్రవర్తి మున్నగు వారు సత్యవాక్కు ద్వారా యుగాలు మారుతున్నా వారి పేరు స్థిరంగా నిలిచి ఉన్నాయి చేను ముచ్చట్లులో వ్యవసాయంలో పాడి పరిశ్రమ మేకల పెంపకం చేపట్టిన సంపాదనలో కొంత ఊరట లభిస్తుంది మేకల పెంపకం గురించి అన్ని విషయాలు విశదీకరించారు అభినందనలు అంటూ రాశారు ఈ ఉత్తరాన్ని మార్కాపురం డిస్టిక్ కనిగిరి నుంచి షేక్ మస్తాన్ రాశారు ఆకాశవాణి సిబ్బందికి కళాకారులకు మా అభినందనలు మీరు ప్రసారం చేసిన యువవాణి రాత్రి 8 అందులో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు ఎంపిక మున్నగు విషయాలు వివరంగా విశదీకరించారు 6వ తరగతిలో చేరబోయే వారికి ఎంతో ఉపయుక్తం ఉద్యోగ సమాచారంలో బ్యాంకింగ్ వ్యవస్థలో హెచ్పిసిఎల్లో ఖాళీలు ఉద్యోగ అవకాశాలు తెలిపినారు సినిమా పాట హలో బ్రదర్లో బాలుగారు పాడిన పాట వినిపించారు దయచేసి చిత్రం పేరు పాడినవారు పాట రచయిత సంగీత దర్శకుని పేరు తెలిపితే బాగుంటుందని భావిస్తాను ఎందుకంటే పాట రచయిత సంగీత దర్శకుడు పాడినవారు అందరి సమాన కృషి ఫలితం పాట కావున సలహాను అనుసరించగలరని ప్రార్థిస్తున్నాను తెలుసుకుందాం రండిలో బొగ్గుగనుల విషయంలో విమానయాన ఉడాన్ పథకం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరణ విషయాలు వివరించారు అభినందనలు అంటూ రాశారు ఇంకా వీరే మరో ఉత్తరంలో జులై 12 మధ్యాహ్నం 4 గంటలకు ప్రసారం చేసిన

యువలయ జీకే కార్యక్రమం విన్నాం. ఆలోచింపజేసేవిగా ఉన్న ప్రశ్నలతో ఉపయోగకరమగు కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు ధన్యవాదములు. చాలామంది శ్రోతలు వింటూ వెంటనే రెస్పాండ్ అయ్యి సమాధానాలు 95% మంది సరైన సమాధానాలు ఇస్తున్నారు. అందరికీ ఉపయోగకరమైన కార్యక్రమం ప్రసారం చేసినందుకు ధన్యవాదములు అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను విశాఖపట్నం నుంచి సోమేశ్వరరావు, భీము, శోభన్ రాశారు. గౌరవనీయులైన మార్కాపురం ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. మేము గత 3 సంవత్సరాల నుంచి మార్కాపురం ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాలు వింటున్నాము. కార్యక్రమాలు అన్నీ చక్కగా ఉన్నాయి. అందులో మాకు బాగా నచ్చిన కార్యక్రమం గాంధీ మార్గం. గాంధీ మహాత్ముడి ఆత్మకథ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అంటూ రాశారు. ఈ ఈమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. జులై 19, 8:35 చిత్రమంజరి సాంగ్స్ సెలక్షన్ బాగుంది. బావలహరి కార్యక్రమంలో మంచి కాన్సెప్ట్ తీసుకుని కాన్సెప్ట్కు తగ్గ సాంగ్స్ వేస్తే బాగుంటుంది మా మనవి. ఉదయ కార్యక్రమాల్లో భావలహరి అంటే ఎంతోమంది శ్రోతలకు మక్కువ ఎక్కువ. డిఆర్ఎఫ్ఎంకి చిన్న మనవి. యువజనుల కార్యక్రమంలో పావర్టీ అండ్ ఇండియన్ ఎకానమీ గురించి ప్రసారం చేయగలరని మా మనవి. ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జులై 23, 9:30 సంసారంలో గుమగుమలు, నాటిక బాగుంది, నాటిక విన్నంత వరకు వేరేది ఏమీ గుర్తుకు రాలేదు. థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ. రాత్రి 8:30 చిత్రమంజరిలో వర్షం గురించి చెబుతూ సాంగ్స్ సెలక్షన్ బాగుంది. వ్యాఖ్యాత ఏ వెంకటేశ్వర్లు గారు, చెప్పే విధానం బాగుంది. థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జులై 23 యువవాణి యువజనుల కార్యక్రమంలో చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారి గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, ఆనంద్ మనవిత్ గారు రాశారు. జులై 22, 6:10 భక్తిరంజనిలో భక్తి గీతాలు విన్నాం, చాలా చాలా బాగుంది అంటూ రాశారు. ఇంకా వీరే జులై 23, 7:30 జానపద గీతాలు విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఈ ఇమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. జులై 19, 10:00 ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో అన్నవరం శ్రీ సత్యదేవుని సంకీర్తనలు మరియు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, విల్సన్ హెరాల్డ్ బృందం గానం చేసిన క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మర్రిపూడి మండలం ఉన్నత పాఠశాల బాలబాలికలు నిర్వహించిన కదంబ కార్యక్రమంలో అమ్మకు జేజేలు, నాన్నకు జేజేలు, సుమతి శతకంలోని పద్యాలు, వాటి భావాలు, ఇలాగే పలు అంశాలు మా ముందుంచిన చిన్నారులకు, స్కూల్ యాజమాన్యానికి, ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. జులై 20, 0:00 భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అన్నదానం చిదంబరం శాస్త్రి గారు ఆయుక్షీణం గురించి చక్కటి విషయాలు మా ముందుంచారు, శాస్త్రి గారికి మా నమస్తే అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జులై 22, 0:00 ప్రసారమైన అమ్మాయ మజాక నాటిక విన్నాం. ఈ నాటిక మంచి హాస్యాన్ని పంచింది. సమాజంలో ఇటువంటి మనస్తత్వం గల మామా అల్లుళ్ళు, అత్తా కోడళ్ళు కూడా ఉంటారని ఈ నాటిక నిరూపించింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. అందరికీ మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో జులై 23, 0:00 ప్రసారమైన రంగస్థలి శీర్షికన కళారంగంలో నా అనుభవాలు. రంగస్థల కళాకారుడు శ్రీ కె శ్రీనివాసులు గారు మరియు కాశమ్మ గారులతో వారి రంగస్థల అనుభవాలను, వారు ఈ నాటక రంగంలో ఎప్పుడు ప్రవేశించారు, ఏ నాటకాలు ఆడేవారు, బ్రహ్మంగారు నాటకం నుండి పాడిన పద్యాలు మా వీణుల విందు చేశాయి. పరిచయం చేసిన శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానాలు రాబట్టారు అంటూ రాశారు. ఇంకా

0: మీరే మరో ఇమెయిల్లో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, మన కేంద్రం నుండి కార్యక్రమాలు విని ఆనందిస్తున్న శబ్దమిత్రులకు మా శుభాకాంక్షలు అందిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి ముక్తావళి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి వినిపిస్తున్న మీ పూర్తి సిబ్బందికి ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నాం, ధన్యవాదములు అంటూ రాశారు. ఈ ఈమెయిల్ను అచ్యుతాపురం నుంచి శివ, పరమేశ్వర్, సాంబా, సోమేష్ గారు రాశారు. గౌరవనీయులైన మార్కాపురం ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారములు. మేము గత 3 సంవత్సరాల నుంచి మార్కాపురం ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాలు వింటున్నాము. కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. అందులో మాకు బాగా నచ్చిన కార్యక్రమం గాంధీ మార్గం, మహాత్ముని ఆత్మకథ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అంటూ రాశారు. ఇదండి ఈ వారం డియర్ ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ది స్టేషన్ డైరెక్టర్, డియర్ ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 5233316. అడ్రస్ మరోసారి ది స్టేషన్ డైరెక్టర్, డియర్ ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 523316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com, SROTALAMATA, srotalamata@gmail.com.
1: మీరింతవరకు మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు విందాం. 7xG బృందావన్ కాలనీ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడుతున్న పాట ఏం రత్నం సాహిత్యం, శివగణేష్ సంగీతం.

తర్వాత సెవెంత్ సెన్స్ ఈ చిత్రం కోసం కార్తీక్ మేఘన కలిసి పాడుతున్న పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం హారీష్ జయరాజ్.

101.5 MHz ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. తర్వాత వినండి గజిని. ఈ చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడుతున్న పాట. వెనెలకంటి సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతం.

ఫిలిం గీతాలు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు 7:05 అలాగే రాత్రి 8:45 ప్రసారమయ్యే చిత్రమంజరిలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మాతి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళనను విరమించుకుంది. నీట్ పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజీ నివారించే చర్యలు వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. అనంతరం న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో నడ్డా మాట్లాడుతూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదన్న సీజేపీ డిమాండ్లకు ప్రభుత్వం సమావేశంలో అంగీకరించిందని తెలిపారు.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन एफआईआर ना हो और अगर है तो वो विड्रॉ हो और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स है और प्रोटेस्टर्स है उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा इस बात को हम लोगों ने माना है.
0: సీజేపీ అధికార ప్రతినిధి సౌరవదాస్ మాట్లాడుతూ అంగీకరించిన కాల వ్యవధిలోగా తమ డిమాండ్లను అమలు చేస్తారనే ఆశను వ్యక్తం చేస్తూ సద్భావంతో ఆందోళన విరమించుకున్నట్లు ప్రకటించారు.
2: On that note, the Congress Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. Tamam maange jo hamari thi wo maan li gayi hai to hum immediate effect se protesters se request karte hain ki aap withdraw kare peacefully apne ghar wapas jaye.
0: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. సామాజిక మాధ్యమం కృషిలో ప్రధాన్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసన నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని అన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశ వ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోకుండా నిరోధించడానికి, ఏ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు తాను ప్రధానమంత్రికి రాజీనామా సమర్పించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కేంద్ర మంత్రిమండలి నుండి తొలగించాలని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. నిరసన సమయంలో విద్యార్థులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జవాబుదారీ చేయాలని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ సంబంధిత అవకతవకల కేసులను విచారించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు 4 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. ఛార్జిషీట్లు దాఖలు చేసిన 3 నెలల్లోగా విచారణను పూర్తి చేయాలని వాటిని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వివేక్ రుసియా లోక్ పరీక్ష అధినియం 2024 భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లోని జిల్లా అదనపు సెషన్ కోర్టులను ప్రత్యేక

0: కోట్లుగా ఏర్పాటు చేశారు. సభలో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: I always say in the house, debates, discussions and even disturbances, it must be always lead to a final decision. Without decision, no country can move forward. Without decision, no government can function. So decision is required. If you delay also, the right decision also becomes sometimes wrong decision, or that becomes no decision. This is where we need to have knowledge of the rules and procedures of the house towards contributing effectively through debates.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో 1.15 లక్షల మంది పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. శివసాగర్, చెరాయిదేవ్, జోర్హట్ జిల్లాల్లో వరద ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదిక ప్రకారం వరదల కారణంగా మరో 14 మరణాలు నమోదు కాగా తాజా మరణాలతో మృతుల సంఖ్య 61కి పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో టెలిఫోన్లో మాట్లాడి రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. కొనసాగుతున్న సహాయక పునరావాస పునర్నిర్మాణ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందిస్తానని మోడీ హామీ ఇచ్చారని శర్మ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీకి, మద్దతుకు అస్సాం ప్రజలు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నారని బిశ్వశర్మ పేర్కొన్నారు. ఈరోజు గుజరాత్లో అతి భారీ నుంచి తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ తీర ప్రాంత కర్ణాటక, గంగానది తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక, ఉత్తరాఖండ్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన 11 సహాయక చర్యల ద్వారా డామన్, దాద్రా, నగర్ హవేలీ, దక్షిణ గుజరాత్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుపోయిన 170 మందిని రక్షించినట్లు భారత కోస్ట్ గార్డ్ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. హరారేలో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబే జట్టు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు నిన్నే 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. 220 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టు కడపటి వార్తలు అందే సమయానికి 5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులతో ఆడుతోంది. గ్లాస్గోలో నిన్న రాత్రి జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో పారా అథ్లెట్ జండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ పథకాల పట్టికను తెరిచింది. ఈ ఘనత సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ పారా అథ్లెట్ను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సమావేశించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువకులు ప్రధానమంత్రితో సంభాషిస్తారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్కు చోటు లభించడం తరతరాలుగా ప్రపంచానికి ప్రేరణ కలిగించే భావాలకు పుట్టినెలుగా భారతదేశం పోషిస్తున్న శాశ్వత పాత్రను పునరుద్ఘాటిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో షెకావత్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే శాశ్వత సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులు, ఇతర ప్రముఖులు సోమనాథ్ చటర్జీకి పుష్పాంజలి ఘటించారు. 2024 జూన్ 4వ తేదీన 14వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోమనాథ్ చటర్జీ 2009 మే 31వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు. 1999 కార్గిల్ యుద్ధంలో

0: తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ లడఖ్లోని లామ్చన్ వ్యూ పాయింట్ వద్ద యుద్ధ సంస్మరణ కార్యక్రమంతో 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 2 రోజుల స్మారక కార్యక్రమాలు నేడు ద్రాసులో ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్పై దేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో కాంగ్రెస్ జనతా పార్టీ తమ ఆందోళన విరమించుకుంది. నీటి పేపర్ పరీక్షల అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. హరారేలో జరుగుతున్న 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్యం, రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత ఈ అంశం గురించి దర్శి ఆత్మా బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయం, ఇంకా జానపద గీతాలు వింటారు. ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहा
2: है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: पर हम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్యం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత, ఈ అంశం గురించి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయం. పరిచయకర్త

0: ശ്രീ പി വി നരസിംഹറാവു.
1: నమస్కారం. ఇవాళ కిసానవాణి కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత, ఈ విషయాలు తెలియజేయడానికి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నాగభూషణం గారు
2: నమస్కారం అండి.
1: సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో మరి ఈ వ్యవసాయంతో పాటుగా చేపల పెంపకం, ఈ రొయ్యల పెంపకం ఇలాంటివి కూడా కొంతమంది చేపట్టడం జరుగుతుంది.
2: అవునవును సార్, అవును.
1: దీనికి సంబంధించి మన ఇవాళ ఈ చేపల పెంపకంలో మరి రైతులకు కొన్ని విషయాలు అందిద్దాం మీ ద్వారా.
2: ఓకే సార్.
1: ముఖ్యంగా ఈ మంచినీటి చేపల పెంపకం యాజమాన్య పద్ధతుల్లో భాగంగా అసలు మంచినీటి చేపలు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ముందుగా తెలియజేయండి సార్.
2: ఓకేనండి. మంచినీటి చేపల పెంపకం అనేది మనకి చాలా ఎక్కువగా మన ఏరియాలో ఉంటాం సార్. ఎందుకంటే కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో అయితే రొయ్యలు, తర్వాత ఉప్పు నీటి చేపలు అనేవి

0: ఉంటారు. కానీ మన ఏరియాలో ఏంటంటే మనకి మంచి నీటి చేపల పెంపకం ఎక్కువ. ఎలాగంటే మనకి సాగర్ వాటర్ కానీ, తర్వాత వచ్చేసరికి వర్షాభావం ప్రభావం వల్ల మనకు వచ్చే రైన్ ఫీడ్ వాటర్ ద్వారా కానీ, మనకు కొన్ని కొన్ని నదులు కొండ నుంచి వచ్చే వాగుల ద్వారా వాటన్నిటి కూడా మంచి నీళ్ళే కాబట్టి వాటిలో మనం చేపలు పెంచుకోవడం అనేది మనకి ఈ మధ్య బాగా ఎక్కువగా మన ఏరియాలో కూడా ఈ మంచినీటి చేపల పెంపకం అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. ఈ మంచినీటి చేపల పెంపకంలో ఎక్కువగా వచ్చేసరికి మనకి కట్లాలు, శీలావతులు, తర్వాత కర్రమోసు, గడ్డి చేప, బంగారు తీగనే ఈ 5 రకాల జాతులను మనం ఎక్కువగా మన ఏరియాలో పెంచడం జరుగుతుంది సార్. వీటిని ఏంటంటే దాదాపుగా మన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మాదిరిగానే మన ఏరియాలో కూడా ఈ మధ్య కల్చర్ బాగా ఎక్కువైపోతుంది. సో మనోళ్ళు కూడా ఏంటంటే దీని యొక్క ఆవశ్యకత బాగా తెలుసుకోవడం, దీని యొక్క రాబడి ఏ విధంగా ఉందనుకోవడం, దీని పెట్టుబడులు ఎంత అవుతుందనేది కూడా ఒక ఆలోచన విధానంతో మన రైతాంగాలు ఉన్నారు కాబట్టి మన ఏరియాలో కల్చర్ బాగా ఎక్కువగానే ఉంటుంది సార్. అందువల్ల ఏంటంటే ఈ శీలావతి, రాగండి, గడ్డి చేప, బంగారు తీగ, మూసి అనేది ఏంటంటే మనకు కామన్గా మన అన్ని ఏరియాల్లో పెరిగే చేపలే. ఈ రకాల చేపలు మన ఏరియాలో కూడా కొంచెం మంచి గ్రోత్లో బాగా పెరుగుదల ఉన్నాయనే ఉద్దేశం మీద మన రైతులందరూ బాగా వేయడం జరుగుతుంది సార్.
1: ఓకే, ఆ మంచినీటి చేపలంటే ఏంటి, వాటి రకాలు అనేది చెప్పడం జరిగింది నాగభూషణ్ గారు. ఓకే సార్. మరి ఈ మంచినీటి చెరువుల్లో ఎకరానికి 800 చేపలు వేసుకోవచ్చు, వాటి గురించిన వివరాలు.
0: ఓకే సార్. మామూలుగా అయితే సార్ మన ఏరియాలో ఏంటంటే మనకు వాటర్ అనేది నాగార్జున సాగర్ వాటర్ వచ్చినప్పుడే, తర్వాత ఏదైనా వాటర్ వర్షాధారం ద్వారానే మనకి కుంటలైనా చెరువులైనా చిన్న చిన్న చెక్ డ్యాంలైనా ఇటువంటివి అనేది నిర్మించుకోవడం అనేది జరుగుతుంది సార్. మనకేంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలాగా మనకు అన్ని నదులు ఉండేవి, మన వాళ్ళకంటే పుష్పలంగా వాటర్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 360 రోజులు కల్చర్ చేస్తారు సార్. 360 రోజులు వాళ్ళు కల్చర్ చేసినప్పుడు కూడా వాళ్ళకి నీళ్ళు అవైలబిలిటీ బాగున్నాయి కాబట్టి వాళ్ళు 2 క్రాపులు తీసుకుంటూ ఉంటారు. సో మనకు అంత అవకాశం లేదు సార్. మన ఏరియాలో ఏంటంటే వాటర్ సోర్స్ కూడా తక్కువ ఉండద్ది, నీటి నిల్వలు కూడా మనకు దాదాపుగా 8 నుండి 10 మధ్యలో ఉంటాయి సార్. అందువల్ల ఏంటంటే వాటి తగ్గట్టుగా మనం చేప పిల్లల్ని ఎంపిక చేసుకోవాలి, వేసుకోవాలి కాబట్టి మన ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే మన ఏరియాలో ఒక 1200 నుంచి 1500 చేపలు మాత్రమే ఎకరానికి వేసుకుంటే బాగుంటుంది సార్. అది కూడా ఏంటంటే మనకున్న టైం కూడా దాదాపు 9 నెలలు 10 నెలలు కాబట్టి ఈ 10 నెలలు 9 నెలలు కూడా మనం ఏదో చిన్న చిన్న స్పాన్ కాకుండా 100 150 ఉన్న రకాల చేపలు కానీ వేసుకున్నట్లయితే మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ మనకున్న నీళ్లు వనరులు ఏదైతే మనకి 8 10 ఉంటుందో ఈ 8 మనం అనుకున్న క్రాప్ హార్వెస్టింగ్ చేసుకోవడానికి కరెక్ట్ టైం కాబట్టి మన చేప యొక్క సైజులు కూడా 100 నుంచి 150 దాకా ఏది మన కట్లాలు, శీలావతులు, రాగండి, గడ్డి చేప కానీ వేసుకోగలిగితే మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ 1200 నుంచి 1500 రకాల చేపలు మాత్రమే నెంబర్ మాత్రం మనకు కరెక్ట్గా సూటబుల్ అయింది సార్. ఇంకొకటి కొన్ని కొన్ని ఉంటాయి సార్ పంచాయతీ చెరువులోనే ఉంటాయి, కొన్ని కొన్ని పంచాయతీ చెరువులు ఏంటంటే అవి దాదాపు 300 400 500 దాకా ఉంటాయి సార్. అవి ఎకరేజెస్ వాటిని ఏంటంటే మనం వాటిని ఇంకొంచెం తక్కువ వేసుకోవాలి సార్, ఎందుకంటే వాటికి మన ఫీడింగ్ బెటరు అదే న్యాచురల్గా పెరిగాయి కాబట్టి న్యాచురల్గా పెరిగాయి అయితే ఎకరానికి ఒక 700 నుంచి 900 అలా వేసుకుంటే మనం న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి అంత ఎకరేజీలో మనం మనోళ్ళు మేతలు పెట్టలేరు. ఇవన్నీ సొసైటీస్ కాబట్టి వాళ్ళు ఏదో జీవనోపాధికి గడుపుకోవడం కోసం ఆ పెద్ద పెద్ద ట్యాంకులు మనల్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దానికి ఒక 700 నుంచి 900 రకాల నెంబర్ కానీ వేసుకోగలిగితే ఏది ఈ 5 రకాల చేపలు కానీ వేసుకోగలిగితే వాళ్ళకి బాగుంది సార్. ఈ 1200 నుంచి 1500 రకం అనేది ఏంటంటే మనం కొంచెం తువ్చుకున్న చెరువులు, తర్వాత 100 ఎకరం 50 ఎకరం చెక్ డ్యాములు ఉన్నాయి, నీటి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉన్నాయి ఏంటంటే వాళ్ళకి మేత కూడా పెట్టడానికి అవకాశం ఉండేది కాబట్టి వాళ్ళు ఆ విధంగా 1200 నుంచి 1500 పర్ ఎకరానికి వేసుకోగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశం సార్. అది
1: ఓకే బాగుంది అంటే ఆ మోతాదులోనే ఆ ఏరియాలను బట్టి నీటి సౌకర్యాన్ని బట్టి మనము
0: అవునండి అవును
1: ఇన్ని చేపలు అనేది మనము చూసుకోవాలి.
0: అవును సార్ అవును సార్.
1: ఇప్పుడు ఈ చేపలు చిన్నపిల్లలు తెచ్చి నీటిలో వదులుతున్నాం కదా, మీరు చెప్పిన గ్రామాలు చెప్పారు.
0: ఓకే సార్.
1: వాటిని మరి తెచ్చుకున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా, ఎక్కడ అందుబాటులో ఉంటాయి?
0: మరి తీసుకోవాలి కదా సార్. ఇప్పుడు మనకు వచ్చేసరికి మన మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని కొన్ని ఉంటాయి సార్. ఇది ఎగ్జాంపుల్ మన కైకులూరు ఏరియాలో కొన్ని ఉన్నాయి, తర్వాత వచ్చేసరికి నిడుబ్రోలు, నిడుమనూరు ఈ ఏరియాలు కూడా ఉన్నాయి సార్. ఇది మన బాపట్ల జిల్లా ఏరియాలో కూడా కొన్ని కొన్ని ఏంటంటే మనకి కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కూడా ఏంటంటే ఒక టీమ్గా ఏర్పాటు చేసుకుని వాళ్ళు కొంత స్పాన్ లాంటిది తెచ్చిపోసుకుంటారు సార్. మీకు ఇందా చెప్పింది అదే సార్. ఇప్పుడు ఎకరానికి 1200 నుంచి 1500 నెంబర్ వేసుకునే ట్యాంకులు ఏంటంటే 50 ఎకరం 100 ఎకరం వాళ్ళు మేత పెట్టుకోవడానికి అవకాశం ఉన్న ట్యాంకులు అయితే వాళ్ళు 150 గ్రాములు దాన్ని తెచ్చేసుకుని వాళ్ళు తొందరగా హార్వెస్ట్ చేసుకుంటారు సార్. కానీ మనం ఇందాకనుకున్నాం చూడండి, 100 200 500 ఎకరాల ట్యాంకులు కూడా కొన్ని సొసైటీ ట్యాంకులు ఉంటాయి సార్, వాళ్ళకి అంతలావు 150 గ్రాములు 100 గ్రాములు నెంబర్ తెచ్చుకుని వేసుకోవాలంటే వేసుకోలేరు సార్. ఎందుకంటే ఆ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి మీడియంగా ఒక 40 గ్రాములు 50 గ్రాములు ఉన్న ట్యాంకులు

0: అటువంటి పిల్లని తెచ్చేసుకుని వీళ్ళు వేసుకున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా పెరిగేది కాబట్టి 600 నుంచి కూడా వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకునేది రోజువారీగా కూలీలుగా అమ్మేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి అంతవరకు మాత్రం బాగుంది సార్. అందువల్ల ఏంటంటే ఇవి కొన్ని కొన్ని ఏరియాలో దొరుకుతాయి. ఎగ్జాంపుల్ మన వాళ్ళు అందరూ కూడా ఎక్కువ కైకలూరు, భీమవరం, ఆకివీడు, గుడివాడ ఇటువంటి ఏరియా నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు సార్. తెచ్చుకునేటప్పుడు కొంచెం ట్రాన్స్పోర్ట్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఆడ పిల్ల ఎంపిక కూడా, ఆడ పిల్లని మనం ఎంపి చేసిన విధానం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని అది ఎన్ని నెలల పిల్ల, దాని యొక్క డిసీజ్ ఏమైనా ఉన్నాయా లేకపోతే దాని యొక్క సింకో డిసీజ్ ఏమైనా ఉందా అనే అన్నీ కూడా క్లారిఫికేషన్ తీసేసుకుని వాటిని జాగ్రత్తగా చూసుకుని ట్రాన్స్పోర్ట్లో వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మోతాదులు వేసుకోకుండా తగినంత వేసుకుని వాటికి ఆక్సిజన్ లెవెల్స్ని ఎక్కువ పెంచుకుని ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ పౌడర్ కూడా ఒక డ్రమ్ముకి వచ్చేసరికి దాదాపు మన వాళ్ళు ఎక్కువ 2500 నుంచి 3000 దాకా పోస్తూ ఉంటారు. వాటికన్నా ఇంకొంచెం తక్కువ పోసేసుకుని కొంచెం ఆక్సిజన్ ఎక్కువ పెంచేసుకుని ట్రాన్స్పోర్ట్లో జాగ్రత్త తీసుకొని వదులుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ కూడా మనం అనుకున్నటువంటి ఆడ ఏ నెంబర్ అయితే మనం కొంటామో అదే నెంబర్ 100% మనకి సర్వేలు కరెక్ట్గా ఉంటుంది సార్.
1: ట్రాన్స్పోర్ట్ జాగ్రత్తగా ఉండాలి, ఎంపిక జాగ్రత్తగా ఉండాలి, ఆక్సిజన్ లెవెల్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి
0: సార్. అవునవును.
1: ఈ ఒకసారి తెచ్చి మనము చెరువులో ఈ చేప పిల్లలను దాన్ని వదిలేటప్పుడు
0: సార్
1: నీళ్లు ఉన్నటువంటి చేపల చెరువులో కూడా కొన్ని జాగ్రత్తలు మెలకువలు తీసుకోవాలి కదా,
0: కన్ఫర్మ్ తీసుకోవాలి సార్. ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఒక చెరువు నుంచి ఒక చేప పిల్లల్ని మనం ఎంపిక చేసుకుని మనం మెయిన్ చెరువులో వేసేటప్పుడు ఏమైందంటే ఎంతో కొంత బ్యాక్టీరియా ఎఫెక్ట్ కూడా ఆ ట్యాంకులో ఉండేది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న చిన్న ట్యాంకుల్లో ఇప్పుడు స్పాన్ అయినా తర్వాత ఇంకొంచెం ఫింగర్లీ డ్రెస్సులో ఉన్నటువంటి చేపలైనా కానీ అవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసరికి 30,000-40,000 మాత్రమే అక్కడ పెంచి వాటిని మనకి అమ్ముతారు సార్ ఎకరానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంతైతే మనం ఎకరానికి 600-700 వేసుకునే చేపలు మనం ఎలాగైతే తీసుకుంటామో వాటిని ఒకేసారి 400 ఎకరం 300 ఎకరంలోకి వదిలేటప్పుడు ఏంటంటే దాని యొక్క బ్యాక్టీరియా ఎఫెక్ట్ కూడా ఈ పిల్లల మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతో కొంత వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎంపిక చేసుకుని పిల్లల ట్రాన్స్పోర్ట్ మనం మెయిన్ ట్యాంక్లోకి వదిలేటప్పుడు కూడా ఆ 400 ఎకరానికి 500 ఎకరాలకు ఏదో ఒక చిన్న శానిటైజర్ లాంటివి ఏమన్నా వాటర్ బ్యాక్టీరియా చావడానికి కొంచెం శానిటైజర్ ఇచ్చుకుని ఒక 3 డేస్ తర్వాత మన పిల్లని వేసుకున్నట్టు 100% పిల్లలని హ్యాపీగా ఉంటాయి, మంచిగా గ్రోత్ అవుతాయి, ఎటువంటి డిసీజ్ కూడా ఫర్దర్గా రాకుండా అవకాశం ఉంటుంది సార్. అందువల్ల జాగ్రత్త మనం తీసుకోగలగాలి సార్. అదంతే సార్.
1: ఓకే సార్, బాగుంది. మరి ముఖ్యంగా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ చేపల చెరువులలో చేపలకు ఆహారం చాలా ముఖ్యమైనది.
0: అవును సార్.
1: మరి ఆహారము ఏమేమి ఆహారం ఇవ్వాలి, అది ఎంతవరకు ఇవ్వాలి, అంటే దాని వివరాలు, మోతాదు వివరాలు, ఇలాంటి విషయాలు కూడా మరి తెలియజేయండి సార్.
0: ఓకే సార్. ఓకే సార్, అలాగే సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎందుకంటే చేపల చెరువులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం ఏదో చెరువు ఉన్నది తీసుకొచ్చి పిల్లలు వేస్తామంటే అవ్వదు సార్. దానికి కావాల్సిన పోషక ఆహారం కూడా మనం ఇవ్వగలగాలి. వాటికి ఇవ్వగలిగినప్పుడే రైతుకు కూడా ఏంటంటే 1 రూపాయి పెట్టుబడి పెట్టుకున్న అదనపు 1 రూపాయి ఆదాయంతో బయటపడాలంటే కన్ఫర్మ్గా వాటి పోషకాలకు సంబంధించి మనం ఆహార నియమాలు కూడా పాటించాలి సార్. ఉదాహరణకు ఏంటంటే పిండి పదార్థాలు, మాంసకృతుకులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్, మరి మినరల్స్ వీటన్నిటి కాంబినేషన్లో కూడా మనం చేప పిల్లలు వేసినప్పటి నుంచి కూడా మనం ఎంతో కొంత ఇచ్చుకుంటా ఉంటే వాటి యొక్క ఆరోగ్య స్థితి కూడా బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది సార్. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏం చేస్తాం సార్, ఉదయాన్నే స్నాక్స్ ఇస్తాము, టిఫిన్ పెడతాము, స్కూల్కి వెళ్ళినప్పుడు 10 గంటల స్నాక్స్ ఇస్తాము, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పాలు, గుడ్లు లాంటివి ఇస్తాము. అదేవిధంగా మన చేపల చెరువులో కూడా ఏంటంటే ఒక తవుడు చెక్కే కాదు సార్, వాటికి అదనపు ఆహారం కూడా మనం ఇవ్వాలి. వాటి ఏంటంటే ఏ విటమిను, బి విటమిను, సి విటమిను, డి విటమిను, వీటన్నిటి విటమిన్తో పాటు ఏంటంటే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి సార్, కాల్షియం, మెగ్నీషియము, తర్వాత రాగి, జింకు, మాంగనీసు, అయోడిన్, ఐరన్, పొటాషియం ఇటువంటివి కూడా ఏంటంటే ఇవ్వగలగాలి. మనం అవి ఇచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క గ్రోత్ ఎఫెక్ట్ అయినా కానీ వాటి యొక్క డైజెషన్ సిస్టమ్ అయినా కానీ బాగుంటుంది సార్. అందువల్ల ఏంటంటే కన్ఫామ్గా మనం చేపల చెరువు చేసే ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సింది ఏంటంటే చేపల చెరువులతో మనం వేసే మేతలతో పాటు కూడా అదనపు ఆహారం అనేది ఇవ్వగలిగినప్పుడు ఏంటంటే ఆ యొక్క చేప యొక్క బాడీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కూడా బాడీ కంట్రోల్ చేసుకుంటుంది, గ్రోత్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. కాబట్టి కన్ఫామ్గా ఈ మినరల్సు, తర్వాత వచ్చేసరికి ఈ ఖనిజ లవణాలు, తర్వాత ఈ పిండి పదార్థాలు లాంటివి కూడా కన్ఫామ్గా చేపల చెరువు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా వాటికి ఆహారంగా మనం ఇవ్వగలిగినప్పుడే మనం ఎక్కువ టన్నేజ్ తీసుకోగలము, ఎక్కువ ఆదాయం కూడా మనం పొందగలం సార్.
1: ఇప్పుడు ఆ మోతాదులో మనం తెచ్చి చెరువులో చేప పిల్లలను వదిలిన తర్వాత
0: సార్
1: అంటే ఇప్పుడు ఎన్ని నెలల వరకు ఉంటుంది మనకు చేప పిల్ల దాంట్లో పెద్దది అమ్ముకోవడానికి మనము?
0: ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము 100 నుంచి 150 గ్రాములు మనం వేసుకున్నట్లయితే దాదాపుగా 10 నెలలకి 10 నెలల కంటే మన ఏరియాలో సార్ ఒక నెల

0: వచ్చేసరికి 100 నుంచి 120 గ్రాములు, బాగా అయితే 120 గ్రాములు కానీ ఎక్కువ రాదు సార్. ఎందుకంటే మనకున్న వాటర్ క్వాలిటీ కానీ మనం ఇచ్చే మేతలు కానీ మనకు వచ్చే గ్రోత్ అదనమాట. అదే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే దాదాపు 150 నుంచి 200 గ్రాముల ఫర్ మంత్ వచ్చేది సార్. ఎందుకంటే ఆ సాయిల్ వేరు, ఆ వాటర్ వేరు, అందువల్ల ఏంటంటే వాటి యొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది కాబట్టి ఆ విధంగా వస్తాయి సార్. ఇక్కడ ఏంటంటే మనం 10 నెలల మీద యావరేజ్ వేసుకుని మనం కేజీ యావరేజ్లో వస్తాయి సార్. ఏది వాడికి అనుకున్న టైం కరెక్ట్ మేతలు ఇచ్చుకుంటా, కరెక్ట్గా వాటి మేనేజ్మెంట్ మనం కరెక్ట్గా చేయగలిగి వాడికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, మినరల్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చుకుంటే, విటమిన్స్ తర్వాత ఐరన్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చుకుంటుంటే వాటి యొక్క గ్రోత్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మనం ఇచ్చే తవుడుతో పాటు వీటి కూడా మిక్సింగ్ కల్పిస్తాం కాబట్టి 120 నుంచి 150 గ్రాముల దాకా మనకు రావడానికి అవకాశం ఉంది. 10 నెలల మీద మనం 120 గ్రాములు యావరేజ్ అనుకున్న దాదాపు 1200 యావరేజ్ వచ్చింది సార్. 1200 యావరేజ్ అంటే ఎంత హీనంగా వేస్తున్నా మనకు కేజీ నుంచి 1200 యావరేజ్ అనుకున్న టైం మనం తీసుకోగలం. ఏది మేతలు కరెక్ట్గా పెడుతూ వాటి యొక్క మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోగలిగి 100 ఎకరాలు 50 ఎకరాలు లోపు ఉన్న ట్యాంకులకు బాగా మేత కలిపెట్టగలిగితే వచ్చేటువంటి గ్రోత్ నెలకు 120 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేజీ యావరేజ్ మీద 10 నెలలకి కేజీ 1200 కన్ఫర్మ్ చేయొచ్చు సార్. అది కాకుండా మామూలుగా మన సొసైటీ ట్యాంకులు, తర్వాత కొన్ని కొన్ని ట్యాంకులు పెద్ద పెద్ద ట్యాంకులు కానీ ఉన్నాయంటే వాటిలో అంత గ్రోత్ రాదు సార్. ఎందుకంటే వాళ్ళు అంత మేత పెట్టరు, అది న్యాచురల్గా తినాలి, న్యాచురల్గా బ్రతకాలి కాబట్టి మనకి చేపలకి కావాల్సిన మినరల్స్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా అతి కష్టం మీద దొరుకుతాయి కాబట్టి, తక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం అనుకున్న దాని మీద ఏంటంటే వాళ్ళకి యావరేజ్ మీద 600 500 మా అయితే 700 రావడానికి అవకాశం ఉంటుంది సార్. అదే ట్యాంకులు కొంచెం గడ్డి ఇటువంటివి బాగుందంటే గడ్డి చేప అనేది కొంచెం ఎక్కువగా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది సార్.
1: ఆహారంలో తీసుకునేటువంటి పద్ధతులు, వాటికి బరువుకు సంబంధించినటువంటి విషయాలు. ఓకే సార్, బాగుంది. మరి చేపలకు ఇప్పుడు మీరు చెప్పారు ముందునే ఈ విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు ఈ మొత్తం కూడా, ఇవి కూడా మరి అంటే మరి 10 నెలలు 9 నెలలు చెరువులో ఉన్న సందర్భాలలో ఎంతెంత మోతాదు ఇచ్చుకుంటే వాటికి ఆ ఏజ్ను బట్టి అంటే ఆ నెలలను బట్టి వాటి వివరాలు?
0: ఏం లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే మామూలుగా మనకి యావరేజ్ మీద ఫర్ టన్నుకు వచ్చేసరికి 25 కేజీల నుంచి 30 కేజీల మేత మాత్రం మనకి టన్ను చేపకి అవుతుంది సార్. అది అవి ఏంటంటే మనం మామూలుగు దాంతోపాటు ఎక్స్ట్రా ఇందాక చెప్పినట్టుగా మినరల్స్ ఇవన్నీ కూడా కల్పించుకుంటాం కాబట్టి మనకు బాగానే ఉంటుంది సార్. కొన్ని కొన్ని విలేజ్ ట్యాంకులు మనం క్యాలిక్యులేషన్ చేయలేం సార్, ఇప్పుడు ఎంత మేత ఇవ్వాలి ఏంది అనేది మనమే మనం చెప్పలేం సార్. ఇది ఎలాగంటే మనం ఫీడింగ్ హ్యాబిట్స్లో మనం మేత కట్టిన తర్వాత లేకపోతే మేత చల్లిన తర్వాత కరెక్ట్గా గంట గంటన్నర కానీ కరెక్ట్గా తినగలిగితే అది మంచి హెల్దీగా ఉన్నట్టు, ఆ ట్యాంక్ హెల్దీగా ఉన్నట్టు ఆ మేత కూడా కరెక్ట్గా దాన్ని సరిపోయినట్టు సార్. గంట గంటన్నర 2 గంటలలోపు మనకు కట్టినటువంటి సంచులో మనకు కట్టిన మేత 2 గంటలలోపు కానీ తినగలిగిందంటే ఇంకా మనం దానికి ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు సార్. 2 గంటల తర్వాత కూడా ఇంకా తెల్లలేదు మిగిలిందంటే ఇంకొక మనం 10-15 కేజీలు తగ్గించుకుంటాం సార్. లేదు గంటన్నర గంటకే తింటుంది అనుకున్నప్పుడు ఇంకొక 30 కేజీలు పెంచుకుంటాం అంతే సార్. తిన్నప్పుడు ఒక 30 కేజీలు పెంచుకోవడం, అది తిన్నప్పుడు ఒక 15 కిలోలు తగ్గించుకోవడం, ఈ విధంగా మనం బ్యాలెన్స్గా చూసుకుని అబ్జర్వేషన్ చేసుకోవడమే తప్ప మనం ఎంత తింటుంది అనేది కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసాం సార్. మామూలుగా అయితే మన లెక్క ప్రకారం టన్ను చేపకి 27 కిలోల నుంచి 30 కిలోలు మాత్రమే మన ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్.
1: ఓకే, బాగుంది సార్. చేపలకు సంబంధించి మరి ఆహార విషయంలో అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఈ మినరల్స్, విటమిన్స్ గురించి కూడా చెప్పడం జరిగేది. అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది అంటే ఈ చేపల చెరువులో ఒక దశ అంటూ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా మనం చెప్పుకునే ఇప్పుడు ఈ తాటాకు తెగులు అనేది, తోకమచ్చ వ్యాధి అనేది, తర్వాత ఎర్రపుండ్ల వ్యాధి అనేది, అంటే మనం వాడుకలో ఉన్నటువంటి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ వ్యాధులు ఒక దశలో వచ్చేసరికి వస్తుంటాయి, నేను చెప్పిన వ్యాధులే కాకుండా ఇంకా ఏమేమి వ్యాధులు వస్తున్నాయి, వాటికి మరి ఏమి నివారణ చర్యలు తీసుకుంటే మనము అధిగమించవచ్చు, మరి మంచి గ్రోత్ రావాలన్నా, మరి యజమానికి మంచి లాభం రావాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఓకే సార్, ఇప్పుడు తమరు అడిగిన క్వశ్చన్ కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇప్పుడు డిసీజ్ అనేది కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా జబ్బులు అనేవి రావడం అనేది కామన్. ఈ చేపల చెరువులు ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తాయి సార్. ఎందుకంటే వీటిని కొన్ని కొన్ని వాటర్ ఏమో బయటికి వెళ్ళవు సార్, కొన్ని ఏమో వాటర్ బయటికి వెళ్ళే ట్యాంకులు కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరేజ్ ట్యాంకులు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వాటర్లో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం వేసేటటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మాలో మన తవుడు కానీ ఇవి మన ఫీడింగ్ ఏదైతే ఇస్తున్నాం సార్, ఆ ఫీడింగ్ అన్నీ కూడా తినగా మిగిలిపోయి ఉంటాయి సార్. తినగా మిగిలిపోయన్నీ కూడా ఏంటంటే కింద బాటమ్ లాగా తయారైపోయి వాటికి అమోనియా ఎక్కువ ఫామ్ అయిపోయి వాటిని అమోనియా నుంచి బ్యాక్టీరియాగా తయారయ్యి కొన్ని కొన్ని డిసీజులు అనేది రావడం అనేది జరుగుతుంది సార్. ఇట్లా మెయిన్ వచ్చేసరికి తాటే తెగులు సార్. ఈ తాటే తెగులు అనేది ఏంటంటే మన ఏరియాలో చాలా

ఎక్కువగా ఉన్న ప్రాబ్లం సార్ ఇది. ఇది దీని ఏమంటారంటే కాలమ్నారియాసు ఫిక్సీ బ్యాక్టీరియా, దీనివల్ల మాత్రమే ఇది ఎక్కువ తాటాకు తేలి అనేది ఎక్కువ వస్తుంది సార్. దీన్ని మనం నియంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే సార్, కన్ఫామ్గా ప్రతి రైతు కూడా ప్రతి నెల కానీ లేకపోతే ఒక 2 నెలలకు ఒకసారి కానీ కన్ఫామ్గా వలసిన చూసుకోగలగాలి సార్. కన్ఫామ్గా వలసిన చూసి చేప యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, దాని శంకు ఎలా ఉంది, శంకు ఏమైనా ముద్దగా ఉందా లేకపోతే మంచి గోధుమ కలర్లో ఉందా లేకపోతే మంచి లేత గులాబీ కలర్లో ఉందా అనేది అబ్జర్వేషన్ చేసుకోగలగాలి. ఏదైనా కానీ చేపలకి మెయిన్గా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఒక మనిషికి జ్వరం వచ్చిందంటే కన్ఫామ్గా నాడి పట్టుకుంటారు, నాడి పట్టును కళ్ళు చూసి చెప్తారన్నమాట, నీకు ఈ ప్రాబ్లం ఉంది ఇది ఉందంటారు, లేకపోతే బ్లడ్ టెస్ట్లు చేస్తారు, ఫర్దర్గా ఏం చూసి చూస్తారు. కానీ చేపల చెవులు అది కాదు సార్, కన్ఫామ్గా చేపలకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ చూసేది ఓన్లీ గిల్లు, అంటే దీని యొక్క మొప్పలను చూస్తాం సార్, మొప్ప యొక్క కలర్ను బట్టి, తర్వాత చేప మీద ఉన్నటువంటి కలర్ను బట్టి, చేప మీద ఉన్న జిగురుని బట్టి మనం జబ్బు చెప్పుకోగలుగుతున్నాం ఇక్కడ. అందువల్ల ఏంటంటే కన్ఫామ్గా ప్రతి రైతు కూడా నెలకు ఒక్కసారి అయినా కానీ కన్ఫామ్గా మనం వలేసుకుని చేప యొక్క శంకు ఎలా ఉంది, దాని పాయువు తిన్నటువంటి అరుగుదల సిస్టమ్ ఏ విధంగా ఉందనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ, చేపలో మన వాటర్లో ఏమైనా ఆల్కనీటి పర్సంటేజ్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయా అనేది కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి సార్. ఆల్కనీటి పర్సంటేజ్ అంటే నీకు ఆటోమేటిక్గా అది న్యాచురల్గా ఎవరికైనా అర్థమయ్యే సార్, ఎలాగంటే వాటర్లో ఆల్కనీటి పర్సంటేజ్ ఎక్కువ ఉంటేనే చేప మీద జిగురు వ్యవస్థ అనేది ఎక్కువ వచ్చింది. ఆ జిగురు వ్యవస్థ ఎక్కువ వచ్చినప్పుడు దాని యొక్క సింకులు ఆక్సిజన్లో వెళ్ళదు సార్, వెళ్ళదు. అందువల్ల ఏంటంటే దానికి డిసీజు రావడానికి ఎక్కువ అవకాశం ఉండేది. అందువల్ల ఈ వాటర్లో ఉన్నటువంటి ఆల్కనీటి పర్సంటేజ్ని కంట్రోల్ చేసుకుంటూ, తర్వాత సింకులు అబ్జర్వేషన్ చేసుకుంటూ, ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంటే వాటి యొక్క వ్యాధులు అనేది మనం ఎంతవరకు నియంత్రించేది మనకి ఆటోమేటిక్ కలుగుతుంది సార్. అది ఇంకొకటి ఏంటంటే వాటర్లో కన్ఫామ్గా బ్యాక్టీరియా ఉన్నప్పుడు కన్ఫామ్గా అయోడిన్ 2% కానీ, లేకపోతే ఉప్పు, లేకపోతే మన పసుపు లాంటివి కానీ మేతలు ఇచ్చుకోవటం, ఇటువంటివి చేసుకున్నట్లు ఏమైందంటే సార్, ఇప్పుడు ఉప్పు అనేది ఏంటంటే మనకి న్యాచురల్గా దొరికేదే సార్, పసుపు కూడా న్యాచురల్గా దొరుకుతుంది కాబట్టి ఈ రెండు వల్ల కూడా మన మేతల్లో కలిపి కడితే ఏమైందంటే వాటి యొక్క డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది సార్, అరుదల సిస్టమ్ బాగుంటుంది, కడుపులో ఏంటంటే లైట్ ఇన్ఫెక్షన్ కానీ మనకి కంట్రోల్ అవుతుంది. ఉప్పు వల్ల ఏంటంటే మన సింకులో ఏదన్నా చిన్న చిన్న జిగురు లాంటి పదార్థాలు ఉన్నా, సింకు ముద్దలాగా ఉన్నా, చేప మీద ఏమన్నా జిగురు లాంటి పదార్థం ఉన్నా కానీ ఆ ఉప్పు దొరకడం కంట్రోల్ అవుతుంది కాబట్టి కన్ఫామ్గా ఉప్పు పసుపు అనేది మేతలు కూడా ఇచ్చుకుంటూ ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే మన తాట తెగని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తోక మచ్చలు వేయాలి సార్. ఇది వచ్చేసరికి సూడోమోనాస్ యొక్క బ్యాక్టీరియా వల్ల ఇది వస్తూ ఉండే సార్. ఇదేంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ఆ బ్యాక్టీరియా అనేది ఏంటో సార్, ఎక్కడైతే వీక్గా స్కిన్ మీద ఏడైతే వీక్గా ఉండిద్దో ఆ వీక్ వాటి మీదనే దాని యొక్క బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది సార్. ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనకి ఏదైనా ప్లేస్లో మనం ఉన్న బురదలో వాటర్ నడిచేటప్పుడు మనకి ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేది కాళ్ళకు వచ్చింది, కాళ్ళకు దురద రావటం, చిన్న చిన్న పొక్కులు రావటం ఉండదు. అదేవిధంగా చేప కూడా ఇదే సార్, మెయిన్ వచ్చి తోక దగ్గరే వస్తూ ఉంది సార్. దీన్ని తోక దగ్గర వచ్చేదాన్ని తోక మచ్చల వేద అంటారు సార్. దీన్ని కూడా సేమ్ సార్, అది దాంట్లో ఏంటంటే ఇదే మళ్ళీ మనం ఉప్పు పసుపుతో పాటు ఆ యోడిని ఇవన్నీ కూడా చేసుకుంటుంటే ఆ యొక్క డిసీజ్ కూడా దాదాపుగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. దానివల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు సార్. అది తర్వాత మూడు వచ్చేసరికి సార్ ఎర్ర మచ్చల వేద అన్నారు సార్. ఎర్ర మచ్చల వేద అనేది ఇక్కడ చాలా కీలకం సార్. తాటా తెగుల తర్వాత అంత ఎఫెక్టివ్గా డ్యామేజ్ చేయడంలో కూడా మెయిన్ తాటా తెగుల తర్వాత ఎర్రమచ్చల వ్యాధి, అంటే దీన్ని రెడ్ డిసీజ్ అని కూడా అంటారు సార్. ఈ యొక్క రెడ్ డిసీజ్ ఏంటంటే మెయిన్ మోస్ట్ సార్ ఈ మామూలుగా వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నా, తర్వాత కింద బోటం మనం ఇందా చెప్పుకున్నట్టు తిన్నటువంటి వేస్ట్ పదార్థాలు ఏదైతే కింద బోటం చేరిన తర్వాత నీకు బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. దానివల్ల ఏంటంటే ఒక్కోసారి నీకు ఈ బ్యాక్టీరియాను అమ్మోనియా రెండు కలిసినప్పుడు కూడా నీకు చేపలో డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉండేది. ఎర్రమచ్చల్లో కూడా నీకు సార్ దాని యొక్క పాయువు దగ్గర ఎర్రగా రావడము, తర్వాత కళ్ళు కొంచెం ఎర్రగా ఉబ్బి ముందుకు రావడము, తర్వాత దాని ఉదర భాగం ఎర్రని మచ్చలు రావడము, వీటన్నిటి కూడా రెడ్ డిసీజ్ యొక్క మెయిన్ లక్షణాలు సార్. ఇవి వీటిని మనం ఎర్రమచ్చలు వేద అంటాము. మన ఏరియాలో బాగా ఎక్కువగానే వచ్చింది సార్, ఎందుకంటే మన ఏరియాలో అబ్జర్వేషన్స్ కోసం చాలా తక్కువ చేస్తూ ఉంటారు సార్ రైతులు. ఎర్రమచ్చ అంటే ఎర్రమచ్చల్లో కూడా 2 రకాలు ఉన్నాయి సార్. నీకు ఎర్రమచ్చ అనేది వాటర్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఎర్రమచ్చ వేరు, రెడ్ డిసీజ్ యొక్క ఎర్రమచ్చ వేరు సార్. వాటర్లో వచ్చే బ్యాక్టీరియా ఏంటంటే జస్ట్ మన ఎర్రమచ్చలాగా అక్కడక్కడ వచ్చింది, కానీ రెడ్ డిసీజ్ యొక్క లక్షణాలు అట్టుండవు సార్. దాని యొక్క కళ్ళు ఎర్రగా ఉబ్బి ముందుకు రావడము, దాని పాయువు కొంచెం బయటకు వచ్చేసి ఎర్రగా ఉండటము, ఈ యొక్క ఉదర భాగం మొత్తం కూడా ఎర్రగా బాగా బ్లడ్ కానీ కమ్మినట్టుండే సార్, అది ఎర్రమచ్చలు వేద సార్. దాన్ని ఏంటంటే కొన్ని అవసరాన్ని బట్టి మీరు అక్కడ లోకల్లో ఉన్న టెక్నీషియన్ బట్టే సార్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని దానికి ఏ యాంటీబయాటిక్ కట్టుకోవాలి, లేకపోతే న్యాచురల్గా ఏం కట్టుకోవాలి.

0: అనేది ఆ యొక్క టెక్నీషియన్ వారి ద్వారా సలహా తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం సార్.
1: ఓకే అండి, నాగభూషణం గారు,
0: సార్
1: మరి చేపల చెరువులో మరి అనమాట మంచి ఒక ఒక దశ వచ్చిన తర్వాత వచ్చేటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ మూడు వ్యాధులు,
0: సార్
1: ఈ తాటాకు తెగులు, ఈ తోకమచ్చల వ్యాధి,
0: అవును సార్,
1: ఈ మరి ఎర్ర మచ్చల వ్యాధి అంటే
0: అవును
1: ఎర్ర
0: సార్,
1: పుండ్ల వ్యాధి,
0: అవును సార్,
1: వీటికి మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నివారణ చేపట్టాలన్న విషయాలు కూడా చెప్పారు.
0: అవును సార్,
1: మరి మీరు చెప్పినట్టుగా నెలకోసారి ఖచ్చితంగా చేపలు వలేసి పట్టాలి, వాటిని చూడాలి,
0: చూడాలి సార్,
1: వాటి
0: చూడాలి,
1: వ్యాధి లక్షణాలు గమనించి
0: గమనించి,
1: చూసుకోవాలి.
0: అవును సార్,
1: చివరిగా ఒక మాట అండి,
0: సార్,
1: ఈ చేపల చెరువులకు సంబంధించి మరి పక్కన అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి
0: సార్,
1: మరి ఒక చెరువు నుంచి ఒక చెరువులోకి కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది,
0: ఉంటాయి సార్, ఉంటాయి.
1: అలాంటిది కూడా మరి ఏమన్నా మెలకువలు ఈ చుట్టూ ఉండేటువంటి గట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా?
0: ఉన్నాయి సార్. ఎలాగంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నాం తాటాకు తెగులు, తోక మచ్చల వ్యాధి, ఎర్ర మచ్చల వ్యాధి, ఈ యొక్క వ్యాధులు వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి సార్. డ్యామేజ్ అయినప్పుడు వాటిని ఏదో మన మన పొలం కాదు కదా, మన చెరువు కాదని గట్ల మీద ఎలా పడితే అలా పడేయకూడదు సార్. వాటిని ఏం చేయాలంటే మన గట్ మన చెరువు దగ్గర ఒక పక్కన ఒక గుంత లాంటిది తీసేసి ఆ చనిపోయిన వాటిని ఆ గుంత కింద బూట్ చేసి ఆ పైన సున్నం లాంటివి లేకపోతే ఏదైనా వేరే కెమికల్ లాంటివి కొట్టుకుంటే అవతల యొక్క చెరువుకి కూడా ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సార్. ఎందుకంటే వారు కూడా రైతే కాబట్టి సార్, మనం కూడా రైతు భాషలో చెప్పుకోవాలన్నా రైతు భాషలో మనం నేర్చుకోగలిగినా మనకు వచ్చినట్టు ప్రాబ్లం పక్క రైతుకు కూడా రాకుండా ఉండాలంటే మనం కూడా ఈ విధంగా పద్ధతులు అనేది 100% పాటిస్తేనే పక్క రైతు కూడా బాగుంటాడు సార్. అది ఇంకొకటి ఏంటంటే మన యొక్క చెరువులో డిసీజ్ వచ్చినప్పుడు పక్క రైతు చెప్పాలి, మా చెరువులో పలా ప్రాబ్లం వచ్చింది, మీ చెరువుకు జాగ్రత్త చూసుకోండి, మీ ఓన్లీ మా చెరువులోకి రానివ్వద్దు, కొంచెం ఏదైనా ఉన్నా కానీ ఏదైనా కెమికల్స్ ఏమైనా ఉంటే కొట్టుకోవని కొన్ని సలహాలు కూడా టెక్నీషియన్ ద్వారా తెలియపరచడం కూడా మంచిదే సార్. ఎందుకంటే మన నష్టం,
1: ఒకరికి
0: అవును
1: అవగాహన
0: సార్,
1: సంబంధం ఉండాలి.
0: ఒకరికొకరు సంబంధం ఉండాలి. ఏదో మన మన చెరువుకి వచ్చింది కదా మళ్ళీ పక్కన చెరువు పోతే మనకెందుకు అనే ఆ భావన ఉండకూడదు సార్ రైతులకి. అందువల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కన్ఫామ్గా అందరు షేర్ చేసుకోవాలనేది నా యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా మన చెరువులు ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు పక్క చెరువులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన చెరువు పక్కన ఒక కుంట తీసి ఆ యొక్క వేస్ట్ దాంట్లో వేసేసి ఆ పైన బ్లీచింగు లేకపోతే సున్నము ఏదైనా కెమికల్ వేసినట్టయితే దానివల్ల కూడా మనకు కూడా మంచిది సార్, మన పర్యావరణకు మంచిది, పక్క చెరువులకు మంచిది, మనకు కూడా ఎటువంటి డిసీజ్ వచ్చినా తొందర తగ్గడానికి అవకాశం ఉంది సార్.
1: ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్య పద్ధతులపై రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకతలో భాగంగా మంచినీటి చేపలంటే ఏంటి, తర్వాత వాటికు ఎప్పుడెప్పుడు ఆహారం ఇవ్వాలి, మరి వాటికి ఎటువంటి మినరల్స్, ఈ ఖనిజ లవణాలు ఇవ్వాలి, అదేవిధంగా వాటికి వచ్చేటువంటి చిన్న చిన్న వ్యాధులు, వాటి నివారణ చర్యలు ఇత్యాది విషయాలు రైత సోదరులకు చాలా చక్కగా వివరంగా తెలియజేశారు సార్. మరి మీకు ధన్యవాదాలు, నమస్కారం సార్.
0: ధన్యవాదాలు సార్, నమస్తే సార్ మీకు కూడా.
2: మీరింతవరకు మంచినీటి చేపల పెంపకంలో యాజమాన్యం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ఆవశ్యకత, ఈ అంశం గురించి దర్శి ఆత్మ బీటీఎం శ్రీ వై నాగభూషణం గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇప్పుడు ఒక జానపద గీతం.
3: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమరసింహారెడ్డి ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత కలిసి పాడుతున్న పాట. సీతారామ శాస్త్రి సాహిత్యానికి మణిశర్మ స్వరాలకు వచ్చారు.

మీరు ట్యూన్ చేసుకున్నారు 101.5 MHz. మీరు వింటున్నారు ఎఫ్ఎం మార్కాపురం కేంద్రం ద్వారా చిత్రమంజల్లో ఫిలిం గీతాలు. తర్వాత వినండి ఇంద్ర ఈ చిత్రం కోసం కార్తీక్ ఉషా పాడుతున్న పాట, కులశేఖర్ సాహిత్యం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

చిత్రమంజరి కార్యక్రమంలో ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. తిరిగి ఈరోజు రాత్రి 8:40 నుండి 9 వరకు ప్రసారమయ్యే చిత్రమంజరిలో శ్రోతలు మరిన్ని ఫిలిం గీతాలు వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, యువవాణి, యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, ఇంకా తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాల సమాహారం. ముందుగా విద్యా సమాచారం. ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సు ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం ఎస్బీటెట్ ఏపీ నియంత్రణలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఫార్మసీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 2 ఏండ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డిఫార్మసీ అని పిలుస్తారు ఈ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. వివరాలు. ప్రవేశాలు నిర్వహించే సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం ఎస్బీటెట్ ఏపీ. కోర్సు పేరు డిప్లొమా ఇన్ ఫార్మసీ, షార్ట్కట్ డిఫార్మసీ కోర్స్. ప్రవేశం కల్పించే కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఫార్మసీ కాలేజీలన్నీ. కోర్సు కాల వ్యవధి 2 సంవత్సరాలు. కోర్సు పూర్తయిన తర్వాత ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఇక విద్యార్హతలు. రాష్ట్ర లేదా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి ఇంటర్మీడియట్, బైపీసీ లేదా ఎంపీసీలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం ఇంటర్లో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తుకు ప్రారంభ తేదీ 23 నుండి ప్రారంభం, ఆల్రెడీ ప్రారంభమైందండి. దరఖాస్తుకు చివరి తేదీ 6వ నెల అంటే వచ్చే నెల 6వ తేదీలోగా దరఖాస్తులు పంపుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకై వెబ్సైట్ చిరునామా apsbtet.ap.gov.in. మరొకసారి వెబ్సైట్ చిరునామా చదువుతాను, apsbtet.ap.gov.in. విద్యా సమాచారంలో ఫార్మసీ కళాశాలల్లో డిఫార్మసీ కోర్సు ప్రవేశాలకు సంబంధించిన వివరాలు మీరు విన్నారు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండిలో ఈనాటి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాల సమాహారం. మొదటి అంశం బాబ్ ఎల్ మండే జలసంధి సంక్షోభం. ఎర్ర సముద్రం అంటే దీన్ని ఆంగ్లంలో రెడ్ సీ అంటారు మరియు గల్ఫ్ ఆడెన్ సముద్రాలను కలిపే జలసంధి పేరు బాబ్ ఎల్ మండే జలసంధి. భారత విదేశీ వాణిజ్యంలో సుమారు 1/3 ఈ సముద్ర మార్గం మీదుగానే జరుగుతుంది. ఇక్కడి భద్రతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఈ ప్రాంతంలో నౌకాయాన భద్రత కోసం భారత్ భాగస్వామ్య దేశాలతో సమన్వయం పెంచే అవకాశాలను పరిశీలిస్తుంది. ఇక 2వ అంశం కావేరీ నది జల వివాదం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు కావేరీ నదీ జలాలతో అనుసంధానమైన ప్రధాన రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలు తమ జలవాటాల విషయమై జరుగుతున్న వివాదాలను కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారంగా ప్రస్తుతం అమల్లో ఉన్న నీటి పంపిణీ విధానాన్ని కొనసాగించాలని సిడబ్ల్యూసీ సూచించింది. 3వది మధ్యప్రదేశ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు ఆమోదం. మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఇటీవల ఆమోదించింది. దీనితో యూసీసీ బిల్లును ఆమోదించిన 4వ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తల్లోకి ఎక్కింది. ఇక 4వ అంశం ఖతార్లో రాయబారిగా

భారత రాయబారిగా శ్రీకర్ రెడ్డి నియామకం. తెలుగు వ్యక్తి, సీనియర్ దౌత్యవేత్త అయిన శ్రీ కె శ్రీకర్ రెడ్డిని ఖతార్లో భారత రాయబారిగా భారత విదేశాంగ శాఖ నియమించింది. 2001 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో దేశంలో భారత రాయబారిగా సేవలందిస్తున్నారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతంలో ఈయన హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిగా కూడా సేవలందించారు. మరిన్ని విశేషాలు వినబోయే ముందు ఈ పాట విందాం. జల్సా చిత్రం కోసం బాబా సహగల్ రీటా పాడిన పాట వింటారు.

జల్సా నుంచి ఒక మంచి సాంగ్ విన్నారు కదా. ఈనాటి తెలుసుకుందాం రెండులో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ వింటున్నారు. తర్వాతి అంశం, ఏపీలో ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజనీరింగ్ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ కౌన్సిలింగ్. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఇక తర్వాతి అంశం, గుంతకల్ రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే ప్రయాణం, సరుకు రవాణా మరింత వేగవంతం కావడం కోసం బళ్ళారి గుంతకల్ మధ్య అదనంగా మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,264 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక చివరి అంశం, క్రికెట్. భారత్ విజయం, కెప్టెన్ శ్రేయస్కు తొలి విజయం. టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి విజయం అందుకున్నారు. జింబాబ్వేతో తొలి T20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 126 రన్స్ టార్గెట్ను 13.2 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ మరోసారి నిరాశపరిచిన ఓపెనర్ సూర్యవంశీ బౌలర్లను చితకబాదారు. 18 బంతుల్లోనే 50 రన్స్ చేసి అవుట్ అయ్యారు. తర్వాత ఇషాన్ 35 రన్స్, శ్రేయస్ 28 రన్స్, తిలక్ 6 రన్స్తో భారత్ను విజయ తీరాలకు చేర్చారు. ఈ నెల 20వ తేదీన అంటే ఈరోజు 2వ T20 మ్యాచ్ జరుగుతున్నది. మీరింతవరకు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్లో ఈ వారంలో జరిగిన వివిధ జాతీయ అంతర్జాతీయ విశేషాల సమాహారం విన్నారు. ఇంతటితో ఈనాటి మన యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఈ వారం పార్లమెంట్లో జరిగిన ముఖ్య అంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. గత 10 రోజులుగా జంతర్మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్లు కాంగ్రెస్ జనతా పార్టీ సీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. హరారేలో జరిగిన 2వ T20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.

0: వివరాలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా యువత ఆకాంక్షలను తాను గౌరవిస్తున్నట్టు తెలిపారు. గత 10 రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితి తనను తీవ్రంగా బాధించిందని, ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని పేర్కొన్నారు. నీట్ యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామని, విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించినట్టు తెలిపారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అని, వారి భవిష్యత్ కోసమే తాను రాజీనామా చేసినట్టు తెలిపారు. దేశ యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని, విద్యార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నానని, దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దేశ సేవ తన జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని, తాను దానికి అంకిత భావంతో కొనసాగుతానని అన్నారు. మంత్రిగా ఇన్నాళ్లు తనకు అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు అని ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తన ఆందోళనను విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, ప్రశ్నాపత్రాల లీకేజ్ నివారణ చర్యల వంటి సీజేపీ డిమాండ్లపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆ పార్టీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని తెలిపారు. ఒకవేళ ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదై ఉంటే వాటిని ఉపసంహరించుకుంటామని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
1: డీటెయిల్ మే చర్చా హోనే కే పశ్చాత్ సబ్సే పెహ్లీ బాత్ తో యే హై కే జో ఇన్కా ఏక్ 4 పాయింట్స్ థా ఉస్కా లబో లబాబ్ యే థా కి కోయి భీ యాక్షన్ ఎఫ్ఐఆర్ నా హో ఔర్ అగర్ హై తో వో విడ్రా హో తో చాహే దిల్లీ పులిస్ కే ద్వారా హువా హో చాహే వో బీజేపీ రూల్ స్టేట్స్ మే కహీ హువా హో తో వో ఎఫ్ఐఆర్ కి కాపీ భీ ఇన్కో హమ్ దేంగే ఔర్ ఉస్కో విడ్రా కర్నే కి బాత్ కోయి భీ యాక్షన్ నహీ హోగా ఇస్ బాత్ కో సర్కార్ నే స్వీకారా హై జో ప్రొటెస్టర్స్ కే సాథ్ ప్రొటెస్ట్ కే దౌరాన్ హువా హై.
0: కాగా అంగీకరించిన నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిలోగా అమలు చేయబడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ సద్భావనతో ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పురాతన బౌద్ధ క్షేత్రమైన సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణంగా అభివర్ణించారు. సారనాథ్కు బుద్ధ భగవానుడితో సన్నిహిత సంబంధం ఉందని, ఆయన అందించిన జ్ఞానం, కరుణ, సామరస్యం అనే సందేశం ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని పేర్కొన్నారు. ఈ గుర్తింపు భారతదేశపు ప్రగాఢమైన నాగరిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటి చెబుతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మరింతమంది సారనాథ్ను సందర్శించి బుద్ధ భగవానుడి ఆదర్శాలతో మమేకం కావడానికి ఇది ప్రేరణ ఇస్తుందని ప్రధాని అన్నారు. కాగా భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఇది ఒక కీలక ఘట్టమని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభివర్ణించారు. ప్రజా జీవితం, విద్యార్థుల సంక్షేమం పట్ల ధర్మేంద్ర ప్రధాన్కు ఉన్న నిబద్ధతకు ఆయన దశాబ్ద కాల ప్రస్థానం ఒక నిదర్శనమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, ప్రధాన్ అంకితమైన సేవకు, సంస్కరణల పట్ల నిబద్ధతకు, బలమైన భారతదేశ నిర్మాణానికి చేసిన కృషికి ధన్యవాదాలు తెలియజేశారు. భారతదేశ విద్యా వ్యవస్థను బలోపేతం చేయటంలోనూ, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ లక్షలాది మంది విద్యార్థులే కేంద్ర బిందువుగా ఆలోచించి ధర్మేంద్ర ప్రధాన్ చేస్తున్న ప్రయత్నాలను కిరణ్ రిజిజు అభినందించారు. అదే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో దేశానికి సేవ చేసే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఎయిర్ న్యూస్

0: డి న్యూస్ పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సభలో గడిపే ప్రతి క్షణాన్ని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రాజ్యసభకు కొత్తగా నామినేట్ అయిన సభ్యుల కోసం 2 రోజుల పాటు జరిగే ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఈరోజు ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ చర్చలు సంప్రదింపులు ఎల్లప్పుడూ ఒక మంచి నిర్ణయానికి దారితీయాలని అన్నారు. ఆరోగ్యకరమైన చర్చ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని, నిర్మాణాత్మక సహకారం దేశాన్ని ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. విజ్ఞానంతో కూడిన చర్చలు సభ నియమ నిబంధనల పట్ల గౌరవం, ప్రశ్నోత్తరాల సమయం, 0 అవర్ను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా సభ అత్యున్నత సాంప్రదాయాలను నిలబెట్టాలని ఆయన సభ్యులను కోరారు. రాజ్యసభ సభ్యులు ప్రజలచే నేరుగా ఎన్నుకోబడనప్పటికీ వారు ప్రజలతో సన్నిహితంగా ఉండాలని స్పష్టం చేశారు. పార్లమెంటు వెలుపల పాత్రికేయులతో తాను చేసిన వ్యాఖ్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించి ఒక నకిలీ వీడియోను సృష్టించి ప్రచారం చేశారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తన వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ఈరోజు పేర్కొన్నారు. నకిలీ వీడియోను సృష్టించడం, ప్రచారం వ్యాప్తి చేయడంలో పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏఐని బాధ్యతారాహిత్యంగా దుర్వినియోగం చేయడాన్ని సహించబోమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సమాచారం కోసం ధృవీకరించబడ్డ ప్రామాణికమైన మూలాలను మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు 1200 కిలోమీటర్లకు పైగా నిరంతరాయంగా ప్రయాణించి 3000 లీటర్లకు పైగా డీజిల్ను ఆదా చేసింది. ఈ నెల 17వ తేదీన జిన్ సోనిపత్ స్టేషన్ల మధ్య హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా ఈ రైలు విద్యుత్ను ఉత్పత్తి చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రక్రియ పొగ లేదా టెయిల్ పైప్ కార్బన్ ఉద్గారాలు లేకుండా కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తూ రైలు నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానం అని మంత్రిత్వ శాఖ తెలిపింది. జిన్ సోనిపత్ మార్గంలో కార్యకలాపాలు విజయవంతమైన అనంతరం ఢిల్లీ మార్గంలో త్వరలో ట్రైల్స్ ప్రారంభమవుతాయని తెలియజేసింది. నకిలీ ఎయిర్ సువిధ 2.0 వెబ్సైట్ల పట్ల జాగ్రత్త వహించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొన్ని మోసపూరిత వెబ్సైట్లు, పోర్టల్లు ఎయిర్ సువిధ 2.0 పేరుతో ప్రయాణికులను పేమెంట్ గేట్వేలకు మళ్లించి తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఎయిర్ సువిధ సేవలు ఉచితంగా అందించబడుతున్నాయని, స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి ఎటువంటి రుసుము అవసరం లేదని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జింబాబ్వేతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈరోజు జరిగిన 2వ టీ20 మ్యాచ్లో జింబాబ్వే జట్టుపై భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో జింబాబ్వే 17.5 ఓవర్లో 129 పరుగులకు ఆలౌట్ అయింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత 10 రోజులుగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో నిరసనలు విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోన మాట కార్యక్రమం 136వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. హరారేలో జరిగిన 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం. శ్రోతలకు ముందుగా ఒక ప్రకటన. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాల లోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 ఈ వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ 26 అంటే రేపు సాయంత్రంలోగా

0: పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు ఆగస్టు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం airmarkapoor@gmail.comలో సంప్రదించండి. పాల్గొనండి, విజయం సాధించండి. ఇప్పుడు చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమంలో శ్రోతలు శ్రీను చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడుతున్న పాట వింటారు. భువనచంద్ర సాహిత్యం, మణిశర్మ సంగీతం.
1: Excuse me, time please.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. అంశం రేడియో ప్రాముఖ్యత. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. రేపు అంటే 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.comలో సంప్రదించండి, పాల్గొనండి, విజయం సాధించండి. చిత్రమంజర్లో తర్వాత పాట వినండి. బంగారం ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ కలిసి పాడుతున్న పాట విద్యాసాగర్ సంగీతం.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తుంది. అంశం రేడియో ప్రాముఖ్యత గురించి. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ రేపు అంటే 26 జులై సాయంత్రం 5 గంటలు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులను 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.comలో సంప్రదించండి. పాల్గొనండి, విజయం సాధించండి. చిత్రమంజర్లో తర్వాత పాట వినండి. ప్రేమించుకుందాంరా చిత్రం కోసం మనో చిత్ర స్వర్ణలత పాడుతున్న పాట వింటారు.

చిత్రమంజరి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫిలిం గీతాలు ఇంతవరకు విన్నారు. ఈరోజు రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే మధుర గీతాలు కార్యక్రమంలో శ్రోతలు పాత సినిమాల్లోని పాటలు మరిన్ని వినగలరు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం రాత్రి 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత చిత్రాల్లోని మెలోడీ గీతాలు వింటారు. ఈరోజు స్పెషల్ పాత తరం మహిళా గాయకులు గాయనీమణులు పాడిన పాటలు వింటారు. తొలిసారిగా వినబోతున్న ఈ మధుర గీతం పాండవ వనవాసం చిత్రం కోసం పీలీలా పాడారు

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత గురించి. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ రేపు అంటే జూలై 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.com సంప్రదించండి. పాల్గొనండి, విజయం సాధించండి. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ఈరోజు పాత తరం మహిళా గాయని మనులు పాడిన పాటలు వింటారు. తర్వాత వినండి రాజమ్మ కుటుంబం చిత్రం కోసం జిక్కి పాడిన పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం 34వ ఆవిర్భావ వార్షికోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు వయస్సు గల విద్యార్థులకు ప్రసంగ పోటీలు నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత గురించి. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 ఈ నెంబరుకు వాట్సాప్ ద్వారా పంపగలరు. చివరి తేదీ రేపు, అంటే జులై 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపా పంపుకోవాలి. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.comలో సంప్రదించండి, పాల్గొనండి, విజయం సాధించండి. మధుర గీతాల్లో తర్వాత వినబోతున్న ఈ గీతం, ఈరోజు మీరు వినేది మహిళా గాయకులు గాయనీమణులు, పాతతరం మహిళా గాయనీమణులు పాడిన పాత పాటలు. తర్వాత పాట అంతులేని కథా చిత్రం కోసం ఎల్లారీశ్వరి పాడుతున్న పాట వింటారు.

మధుర గీతాలు. పాతతరం మహిళా గాయని మనలు పాడిన పాటలు మీరు వింటున్నారు. తర్వాత పన్నెండు సంసారం చిత్రం కోసం భానుమతి పి భానుమతి రామకృష్ణ పాడిన పాట. ఆత్రేయ సాహిత్యం కెవి మహదేవన్ సంగీతం.

మధుర గీతాల్లో పాతతరం మహిళా గాయనిమణులు పాడిన ప్రత్యేక గీతాలు ఈరోజు వింటున్నారు. తర్వాత సత్యహరిచంద్ర చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడుతున్న పాట. పింగళి సాహిత్యానికి పెండ్యాల స్వరాలు కూర్చారు.

నిర్వహిస్తోంది. అంశం రేడియో ప్రాముఖ్యత గురించి 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333290503 అనే వాట్సాప్ నెంబర్కు పంపగలరు. చివరి తేదీ రేపు, అంటే జులై 26వ తేదీ సాయంత్రం 5 గంటలు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రానికి రాగలరు. మరింత సమాచారం కోసం aarmarkapur@gmail.com సంప్రదించండి, పాల్గొనండి, విజయం సాధించండి. ఇప్పుడు మధుర గీతాలు కార్యక్రమం. ఇందులో మీరు ఈరోజు పాతతరం మహిళా గాయని మణులు పాడిన ప్రత్యేక పాటలు వింటున్నారు. తర్వాత శ్రీ తిరుపతమ్మ కథ చిత్రం కోసం పీలీలా పాడుతున్న పాట

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ ఆవిర్భావ వార్షికోత్సవ సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు

మధుర గీతాలు, పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.